ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 9వ తేదీ మంగళవారం. అందమైన శరీరం కొన్నాళ్ళకి కాలిపోవచ్చు, కానీ అందమైన మనస్సు ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

0: ఇంతవరకు మీరు హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి గారు.
1: పాపం మంచివాడు, ఇది లోకంలో తరచుగా వినిపించే మాట. అంటే మంచితనాన్ని అమాయకత్వంగాను బలహీనత

0: గాను అసమర్థతగాను జమకట్టే స్థితిలో ఉన్నాం. కాని మంచితనం ఒక సంస్కారం, ఒక సద్గుణం, శక్తివంతమైన ఆయుధం. మంచికి మించిన మనుగడ లేదు, నిజంగా చెడ్డకంటే చావు లేదు అన్నాడో పండితుడు. ఇంతకీ మంచితనం అంటే ఏమిటి? ఇది నిర్వచనానికి అందని ఒక మహత్తర భావన. కాలాన్ని బట్టి విలువలు మారుతాయన్నట్టుగా మంచితనం పరిధి సైతం మారుతుంది. పరస్త్రీలను, ఇతర సంపదలను ఎవరు కాంక్షించరో, ఎవరు పరులను వంచించరో, ఎవరు అసత్యం చెప్పరో, అటువంటి వారు వచ్చి తనలో స్నానం చేస్తే తాను పవిత్రురాలిని అవుతానంటోంది గంగాభవాని అనే సుభాషితం. ఇది శాశ్వతమైన విలువే. కాని ఇలాంటి పవిత్రమైన వ్యక్తులు అరుదవుతున్నారు. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయకుండా ఉంటే చాలు, అదే మంచితనం అని సర్దుబాటు చేసుకునే ధోరణిలో ఉంది నేటి సమాజం. తాను బ్రతుకుతూ ఇతరులను బ్రతకనిచ్చేలా తోడ్పడటం ఎల్లవేళలా మంచితనమే. మంచి అన్నది పెంచుమన్న అన్న గురజాడ మంచి చెడు అనే రెండే మానవుల్లో రెండు కులాలన్నారు. మంచి చెడ్డలు మన మనస్సులో ఉంటాయి, కాని బయట వస్తు సముదాయాల్లో లేవు. మనుషుల వ్యక్తిత్వం మంచి చెడుల సమ్మేళనం. ఎదుటివాడిలోని మంచిని గుర్తించి ప్రోత్సహించాలి. లోకంలో చాలామంది తాము తప్ప లోకమంతా చెడిపోయిందని భావిస్తుంటారు. మనం మాత్రమే మంచివాళ్లం అనుకోవడం చెడ్డ. తమ స్వీయ లోపంబులు ఎరుగట పెద్ద విద్య అన్నారు విజ్ఞులు. మన మనస్సులోని లోపాలను, దుర్గుణాలను పట్టించుకోకుండా ఇతరులను, చెడును విమర్శిస్తుంటాం. ఎదుటివారిలో మంచిని చూడగలగడం గొప్ప సంస్కారం. అది లోపించడం వలనే నేటి సమాజంలో వైరుధ్యాలు, ఘర్షణలు, అశాంతి, అసహనం, వ్యతిరేక ఆలోచనల వల్ల అంతా చెడుగానే కనిపిస్తుంది. అందర్నీ సందేహించడం, తప్పులు వెతకడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకొని ఆనందించడం సర్వసాధారణమైపోయింది. ఈ వికృత భావాలు మనుషుల్లోంచి దూరం కావాలి. చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. మన మనస్సులో ఉన్న మంచి కవాటాలు తెరిచి ఉంచితే మంచి గాలులే వీచి మనలో ప్రవేశిస్తాయి. మనల్ని మంచితనంలో ముంచి పునీతుల్ని చేస్తాయి. తోడిన కొద్దీ బావిలో నీటి ఊట వచ్చినట్లు పరులకు మేలు చేసే కొద్దీ మనుషుల్లో మంచి ఊరుతూనే ఉంటుంది. ఈ ప్రవాహంలో సమాజం ప్రక్షాళనమవుతుంది. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం రెండూ మనలో మంచిని పెంచుతాయి. మనుషుల్లో 100% మంచివాళ్లు, 100% చెడ్డవాళ్లు ఉండరు. మన మంచి అనుకున్న వాళ్లు కూడా కొన్ని సందర్భాల్లో మరోలా ప్రవర్తిస్తారు. చెడ్డవాడు అనుకున్న వ్యక్తి కొంతమంది విషయాల్లో చాలా దయగా ప్రవర్తించి ఉండవచ్చు. అసలు ఏది మంచి ఏది చెడు అని ఒక వ్యక్తిని ఒకటి రెండు సంఘటనల ఆధారంగా బేరేజు వేయడం తప్పు. మనిషి మనస్తత్వం, ప్రవర్తన అన్ని సమయాల్లో అందరి దగ్గర ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తి మంచివాడా కాదా అనేది మన పరిధిలో లేని విషయం. కానీ మనం మంచిగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మన ఆధీనంలో ఉంటుంది. ముందు మనం మంచిగా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. అన్నింటికంటే అదే ముఖ్యం. క్షమ విశిష్టతను ప్రపంచంలోని అన్ని మతాలు ముక్తకంఠంతో నొక్కి చెప్పాయి. జైన మత ఆరాధ్యుడైన మహావీరుడు, నీ పట్ల అపరాధం చేసిన వారిని నువ్వు హింసించాలని అనుకోవద్దు, అలా చేస్తే నువ్వు శిక్షించేది నిన్నే అంటారు. నిజానికి క్షమాగుణం ఆచరణయోగ్యమే, కాని కష్టసాధ్యం కాదు. ఇది లౌకిక జీవితంలో ఉన్నతికి, మనిషికి ఉపకరించే గుణం. పొరపాటు అనేది ప్రతి మనిషికి సహజం. అలాంటి మనిషిని క్షమించాలి, ప్రేమించాలి. క్షమ పగను చల్లార్చడమే కాదు, మనిషిలో ప్రేమను పెంపొందిస్తుంది. ఎవరికి మనం ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది. ప్రేమనైనా ద్వేషాన్నైనా అవే మంచి చెడు లాంటి భావాలతో మానవ మనుగడను నిర్దేశిస్తుంది.
1: విన్నారు కదా, ఎస్ భాగ్యలక్ష్మి గారు సమర్పించిన సుభాషితం అది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు వినండి రైతు సమాచారం.

ఆయిల్ పామ్ ప్రాముఖ్యత, మేలైన నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు. ఆయిల్ పామ్ ప్రపంచంలో అత్యధికంగా నూనె ఉత్పత్తి చేసే పంటగా ప్రసిద్ది చెందింది. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే ఈ పంట నుండి ఎకరానికి చాలా ఎక్కువ నూనె దిగుబడి లభిస్తుంది. ఈ కారణంగా దీనిని అధిక ఉత్పాదకత కలిగిన నూనె పంటగా పరిగణిస్తారు. భారతదేశంలో తినే నూనెల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ అవసరాన్ని తీర్చడానికి ఆయిల్ పామ్ సాగు విస్తరణ చాలా అవసరం. ఆయిల్ పామ్ పంట సాగు రైతులకు ఆర్థికంగా

0: పాతం ఉన్న ప్రాంతాలలో భూమి లక్షణాల ఆధారంగా నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. మట్టిలో నీరు నిల్వ ఉండే సామర్థ్యం, నీరు ఇంకే వేగం వంటి అంశాలు పంట దిగుబడిపై ప్రభావం చూపుతాయి. ఇందులో పరిగణించవలసిన ముఖ్య అంశాలు, ఈ పద్ధతిలో అధిక దిగుబడులు మనం పొందొచ్చు, నీటి వినియోగం తగ్గుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతంగా ఉంటుంది, తద్వారా ఖర్చులు తగ్గి లాభాలు కూడా పెరుగుతాయి. ఇక ఆయిల్ పామ్ సాగు చేసే పొలంలో మట్టి నిర్వహణ పద్ధతుల విషయానికి వస్తే, మట్టిని వదులుగా ఉంచడం, నీరు నిల్వ కాకుండా డ్రైనేజ్ ని ఏర్పాటు చేసుకోవటం, సేంద్రీయ ఎరువులు ఉపయోగించటం, మల్చింగ్ ద్వారా తేమను నిల్వ చేయడం ఇత్యాది అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇక నీటి యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, బెడ్స్ ఇంకా పైప్ లైన్ విధానం ద్వారా నీటిని సమానంగా పంపిణీ చేయొచ్చు. ఇది నీటి వృధాను తగ్గిస్తుంది, ఇంకా మొక్కలకు సమానంగా నీరందిస్తుంది. ఆయిల్ పామ్ పంటకు తగిన నీటి నిర్వహణ చాలా ముఖ్యమైన అంశం. నీటి కొరత గాని అధిక నీరు గాని రెండూ పంటకు హానికరమే. ఆయిల్ పామ్ లో ముఖ్య లక్షణాలు, చిన్న మొక్కల దశలో ఎక్కువ నీరు అవసరమవుతుంది, 2 సంవత్సరాల తర్వాత మొక్కలు బలపడతాయి. వేసవిలో ఎక్కువ నీరు ఈ ఆయిల్ పామ్ మొక్కలకు అవసరం ఉంటుంది. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇక నీటి అవసర విషయానికి వస్తే, రోజుకు 150 నుండి 250 లీటర్ల వరకు ఒక్కొక్క ఆయిల్ పామ్ మొక్కకు నీరు అవసరం ఉంటుంది. ఇక మొక్క వయస్సు ఆధారంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఇందులో మల్చింగ్ ప్రాముఖ్యత విషయానికి వస్తే, మల్చింగ్ అనేది మట్టిపై పరకలు, ఆకులు లేదా ప్లాస్టిక్ కవర్ వేసే విధానం. ఇది నీటి యాజమాన్యంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటంటే, నీటి ఆవిరీభవనాన్ని అంటే ఇవాపరేషన్ ను తగ్గిస్తుంది, మట్టిలో తేమను నిల్వ ఉంచుతుంది, కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది, మట్టిని చల్లగా ఉంచుతుంది. ఇక ఆయిల్ పామ్ లో నీటి యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, ఆయిల్ పామ్ సాగులో సరైన నీటి యాజమాన్యం ఎంతో అవసరం. ఇందులో ప్రధాన పద్ధతులైన బిందు సేద్య పద్ధతి, డ్రిప్ ఇరిగేషన్, పాదు పద్ధతి, స్ప్రింక్లర్ పద్ధతి. బిందు సేద్య పద్ధతి ద్వారా నీటిని నేరుగా వేర్లకు అందివ్వవచ్చు, నీటి వృధాను తగ్గించవచ్చు, ఎరువులను కూడా నీటితో ఇవ్వవచ్చు. ఇక పాదు పద్ధతి ద్వారా మొక్క చుట్టూ గుంత చేసి నీరు నిల్వ చేయడం, నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అదే స్ప్రింక్లర్ పద్ధతి విషయానికి వస్తే, నీరు వర్షంలాగా పంచుతుంది, చిన్న మొక్కలకు కూడా ఇది అనుకూలమైనదని చెప్పాలి. మన నీటి కొరత ఉన్న సమయంలో ఆయిల్ పామ్ మొక్కలకు నీటి నిర్వహణ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నీటి కొరత సమయంలో సరైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మల్చింగ్ చేసుకోవటం, నీటి పంపిణీ మధ్య విరామాలు పెంచుకోవటం, డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించడం, ఇంకా ఎండాకాలంలో ఎక్కువగా నీరు ఇవ్వటం, ఇలాంటి చర్యలను చేపట్టవలసి ఉంటుంది. ఆయిల్ పామ్ పంట భారతదేశానికి అత్యంత ప్రాముఖ్యమైన నూనె పంట. సరైన నీటి యాజమాన్యం, మట్టి నిర్వహణ, ఇంకా ఆధునిక సాంకేతిక పద్ధతులు అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు రైతు సోదరులు సాధించవచ్చు. రైతులు ఈ పద్ధతులను పాటిస్తే స్థిరమైన ఆదాయం, ఇంకా మంచి లాభాలు కూడా పొందొచ్చు. మీరు ఇంతవరకు ఆయిల్ పామ్ ప్రాముఖ్యత, మేలైన నీటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకున్నారు.
1: రైతు సమాచారం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలతో దాసరి వెంకటేశ్వరరావు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 అమ్మ ఓ అమ్మ నాటిక వింటారు. 7:45 భారతీయ గిరిజన స్వాతంత్ర సమర యోధుడు బీర్సా ముండా ప్రసంగం వింటారు. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారం అవుతుంది. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతల టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమ నిర్వహణ శ్రీకాళిపాక శంకర్రావు. శ్రోతలు ఫోన్ చేసిన ఫోన్ నంబర్లు 0874429450

3 8 2 9 5 0 3 9 ఈ ఫోన్ నంబర్లోకి ఫోన్ చేయాలి. 9:30 ఏకచిత్రగానం చేర్చుకుని ఒకే చిత్రంలోని పాటలు మీకోసం. 10:00 చిత్రగీతాలు, మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్ల వార్త ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభాగుర్తు గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అందిస్తుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏక చిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో ఈరోజు నవ్వుల నావలను నడిపిన ఈవీవి సత్యనారాయణ చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమాన్ని అందిస్తుంది శ్రీమతి ఎన్ రేణుక గారు. 5:45 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 6:00 హిందీలో, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. యువవాణి ఈరోజు రాత్రి 6:35 ప్రసారమవుతుంది. ఇందులో వినూత్న నైపుణ్యాలతో ఏఐ ఉద్యోగాలు, ఈ అంశం గురించి యువవాణి కార్యక్రమంలో వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ రైతులకు అవగాహన గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో ముఖాముఖి ప్రసారమవుతుంది ఈరోజు రాత్రి 7:15. అనంతరం మరో అంశం, ముదురు మామిడి తోటల పునరుద్ధరణ, ఈ అంశం గురించి అసోసియేట్ ప్రొఫెసర్ ఐవీఎస్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం పశువుల మేత వివరాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 9వ భాగం. 8:30 కిన్నెర చిత్రగీతల కార్యక్రమం. రాత్రి 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు, 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్ల వార్త ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 జాతీయ చర్చ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 హరికథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి ఈనాటి కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

0: విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు. వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, బిఎస్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. One family will get one permanent job, even who are working outsources, that family also will get one permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడున్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. అక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100, మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్ లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

0: నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగు చూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. హైదరాబాద్ లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్దారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్ లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: मोहम्मद इम्तियाज इत्यमुम च मृत्योपरान्तं वीरचक्रं प्रदत्तम्। आन्ध्रप्रदेशे गतसायं राष्ट्रिय इस्पात निगम लिमिटेड इत्यस्य विशाखापत्तनम स्टील प्लांट इत्यत्र महते अग्निदुर्घटनायां अष्ट जनाः मृताः, अन्ये षट् जनाः च व्रणिताः अभवन्। राष्ट्रपतिः द्रौपदी मुर्मू, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः, प्रधानमन्त्री नरेन्द्रमोदी, मुख्यमन्त्री एन चन्द्रबाबू नायडू च अस्यां दुर्घटनायां मृतजनानां प्रति शोकं प्रकटितवन्तः। एतदतिरिच्य प्रधानमन्त्रिणा प्रत्येकस्य मृतकस्य निकटवर्ति सदस्यस्य कृते 2 लक्ष रूप्यकाणां, व्रणितानां कृते 50,000 रूप्यकाणां च अनुग्रह राशेः घोषणा कृता। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य नवदिल्ल्यां भूपत्तन प्रबन्धन व्यवस्थायाः LPMS इत्यस्य उद्घाटनं करिष्यति। गृहमन्त्रालयेन उक्तं यत् LPMS इत्यस्य आरम्भः भारतस्य आधुनिक तन्त्रज्ञान सक्षम सीमा प्रबन्धन व्यवस्थायाः कृते महत्वपूर्णं सोपानं भविष्यति। 47-2000 वर्षपर्यन्तं व्यापार सौकर्यं, सम्पर्कं, राष्ट्रिय सुरक्षां, विकसित भारतस्य दृष्टिकोणं च सुदृढं कर्तुं लक्ष्येन सह एतत् मञ्चः संरेखितः अस्ति। केन्द्रीय वित्त मन्त्री निर्मला सीतारामनः पश्चिमबंगस्य विकासयात्रां त्वरितं कर्तुं उपायेषु विचारं कर्तुं पश्चिमबंगस्य मुख्यमन्त्रिणा शुभेन्दु अधिकारिणा सह नवदिल्ल्यां मेलनं कृतवती। राज्य विभिन्नेषु क्षेत्रेषु ऋणप्राप्ति विषये, सर्वकारस्य योजनानां कार्यान्वयनस्य विषयेऽपि चर्चा जाता। वित्तमन्त्री सीतारामनः अघोषयत् यत् राज्यसर्वकारेण सह निकटसमवायेन प्रधानमन्त्री मुद्रा योजना, प्रधानमन्त्री जनधन योजना, प्रधानमन्त्री जीवन ज्योति बीमा योजना, प्रधानमन्त्री सुरक्षा बीमा योजना, अटल पेंशन योजना, प्रधानमन्त्री स्वनिधि योजनादीनां नवीकृत संतृप्ति अभियानं प्रत्येकं योग्यं लाभार्थिम् आच्छादयितुं क्रियते। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः उक्तवान् यत् नवान्वेषणैः वैश्विक सहभागित्वेन अन्ताराष्ट्रिय आपणे प्रवेशस्य विस्तारेण च आगामिषु 5 वर्षेषु भारतस्य औषध निर्माण उद्योगस्य आकारः द्विगुणितः भविष्यति। श्रीगोयलवर्यः ह्यः नवदिल्ल्यां फार्मास्यूटिकल क्षेत्रस्य वैश्विक राजदूत सम्मेलनं 26,000 ग्लोबल ड्रग रेगुलेटर्स कॉन्क्लेव तथा 26,000 फार्मा एंड हेल्थ केयर इत्यस्य अन्ताराष्ट्रिय प्रदर्शन्याः पूर्वालोकन समारोहं च सम्बोधयन् इदमुक्तवान्। केन्द्रीय मन्त्री जी किशन रेड्डी वर्यः अवदत् यत् नरेन्द्र मोदिनः सर्वकारस्य 12 वर्षेषु भारतस्य अंगार खनन क्षेत्रयोः महतीं परिवर्तनम् अभवत्। महिला क्रिकेट क्रीडायां यूनाइटेड किंगडम देशस्य कार्डिफ नगरे 26,000 आईसीसी महिला 20-20 विश्व चषक क्रीडायाः प्राक् ह्यः प्रथमायां पूर्वाभ्यास क्रीडायां भारतेन वेस्टइंडीज दलं 26 धावनांकैः पराजितम्। इति वार्ताः।
1: आकाशवाणी వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
2: రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో వరంగల్ జిల్లాలో ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ది చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ఐఆర్ 2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై వరంగల్ జిల్లాలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పారదర్శకమైన ఓటరు జాబితాయే బలమైన పునాది అని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేసి వివరాలు సేకరించాలని సూచించారు. నైరుతి ఋతుపవనాల రాకను దృష్టిలో ఉంచుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ స్వయంగా సందర్శిస్తూ కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి భవిష్యత్తులో దిగుబడులపై ప్రభావం పడుతుందని, ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ ఓ సిటీలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ నిర్మాణం పనుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ పనులన్నింటినీ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు వీలుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాల వయసు గల ప్రతి బిడ్డను బడిలో చేర్పించాలని, బడి మానివేసిన పిల్లలను తిరిగి బడిబాట పట్టించాలని ఆదేశించారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10% విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. నూతన మహిళా శక్తి భవనాల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా కోట్లాది రూపాయల రుణాలను, వడ్డీలేని నిధులను అందజేశారు. మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన కల్పించేందుకు బాలికల మాక్ పార్లమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్ జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశాల ప్రాచుర్యం కోసం అన్ హిస్టరీ ఆఫ్ హెరిటేజ్ సైట్ టూరిస్ట్ ప్లేస్ కాంపిటీషన్ 2026 నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి జియో ట్యాగింగ్ చేసిన సెల్ఫీలు, ఫోటోలు, కుటుంబంతో కలిసి తీసిన వీడియోలను పోటీకి పంపించాలని కోరారు. ఈ పోటీల్లో ఎంపిక చేసిన ఉత్తమ వీడియోలకు ప్రథమ బహుమతిగా 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 5,000 రూపాయల నగదు అందజేయనున్నారు. ఆసక్తి గలవారు తమ ఫోటోలు, వీడియోలను జూన్ 12, 2026 లోపు పంపించవచ్చని తెలిపారు. రానున్న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను ఇటీవల వరంగల్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 8,648 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 9,274 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక లక్ష్యానికి గాను బ్యాంకులు 10,179.37 కోట్ల రూపాయలను పంపిణీ చేసి లక్ష్యానికి మించి 109.76% రుణాల పంపిణీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ తో పాటు అభివృద్ది పనులు పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఉర్సు రంగ సముద్రం సుందరీకరణ, పిల్లల పార్కు, ప్లానిటోరియం పునరుద్ధరణ పైన దృష్టి సారించాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2027లో ఉత్తమ ర్యాంకు సాధించాలన్నారు. వరంగల్ జిల్లాలో యువజన క్రీడా వారోత్సవాలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక పోటీలు విజయవంతంగా సాగాయి.
1: వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో స్వయం సమృద్ది దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ది దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ, పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్

0: ఎందుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened in under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకర్లకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYD ని ఫాలో అవ్వండి. ANR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో రాష్ట ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి

0: నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాసిటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాసిటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాసిటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Erula Mantritva Sahayak కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ది అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ది దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అమ్మా ఓ అమ్మా నాటికి వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు వినండి.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వినండి అమ్మా ఓ అమ్మా నాటిక.
3: ఎవరది?
4: నేనమ్మా.
3: నీ గర్భంలో నువ్వా?
4: అవునమ్మా, నేనే. నీ కడుపులో పెరుగుతున్న శిశువును

0: చేస్తావు? నువ్వు అలా నన్ను పిలవకు, నేను భరించలేను.
1: ఎందుకమ్మా?
0: నువ్వు ఆడపిల్లవు కనుక నీ చేత అమ్మాని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు కనుక.
1: ఎందుకలా అనుకుంటున్నావమ్మా?
0: సుఖశాంతులు లేని జీవితాన్ని నేను నీకు ఇవ్వదలుచుకోలేదు.
1: మానవ మేధ విజ్ఞాన కృష్ణతో సాధించిన మహత్తర శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని ఈ విధంగా వినియోగించుకుంటావా అమ్మా?
0: అవును, ఆ విజ్ఞానం సాధించిన విజయాలతోనే నా గర్భంలో ఒక ఆడ శిశువు ఊపిరి పోసుకుంటోందన్న భయంకర సత్యాన్ని తెలుసుకోగలిగాను. ఈ పాపిష్టి స్త్రీ జన్మ ఎత్తినందుకు నేనే కుమిలిపోతున్నాను.
1: ఒకవేళ నీ కడుపులో పెరుగుతున్నది మగ శిశువు అని తెలిసి ఉంటే ఏం చేసి ఉండేదానివమ్మా? అమ్మా అమ్మా, సమాధానం చెప్పమ్మా. నువ్వు సమాధానం చెప్పలేవు, నేను చెబుతాను విను.
0: వద్దమ్మా వద్దు, మాతృప్రేమకి ఆడమగా తేడా లేదు.
1: అయినా నేను ఆడ శిశువును కాబట్టి నన్ను చచ్చిపోమంటావు లేదా చంపేస్తానంటావు, అంతేనా?
0: అంతేకాదు, ఈ స్త్రీజాతి నశించిపోవాలి అంటాను.
1: ఆవేశపడకమ్మా, ఈ యుగయుగాల సమాజ పరిణామ క్రమంలో సమాజానికి ప్రథమ అవసరమైన మనిషిని సృజించిన మాతృమూర్తి కథను ఒక్కసారి పరిశీలించు. అప్పటికీ నీ నిర్ణయంలో మార్పు రాకపోతే పుట్టకుండానే నాకు చావు తప్పదు. కాని పుట్టిన తర్వాత రోజు నువ్వు ఎందుకు చస్తున్నావో చరిత్రగా మిగులుతుంది.

0: గత వైభవాన్ని నా కళ్ళ ముందు ఆవిష్కరించి నన్ను ప్రలోభ పెట్టద్దు.
1: ప్రలోభ పెట్టడం కాదమ్మా, నీ హృదాంతరాలం ముందు సత్యాన్ని ఆవిర్భవింపచేస్తున్నాను. పుడమి తల్లి ఒడిన మొక్క మొలిచినట్లే మనిషి అమ్మ కడుపు పంటేనని గుర్తు చేస్తున్నాను.
0: కావచ్చు,

0: పురుషుడు సంతానానికి ఆస్తికి హక్కుదారుడే. స్త్రీని ఒక వస్తువులా చూడటం మొదలైంది. శ్రమ విభజనలో స్త్రీకి గృహ నిర్వహణ, పురుషుడికి గృహేతర శ్రమ నిర్దేశింపబడ్డాయి. ఈ విభజనతోనే ఆస్తి అధికారం పురుషుడికి సొంతమై స్త్రీ ఆశ్రితురాలైంది.
1: అయినా వేదకాలంలో స్త్రీలు ఎంతగానో గౌరవింపబడ్డారు కదమ్మా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గార్గీ మైత్రేయి ఆదిగా స్త్రీలు అపార ఖ్యాతిని ఆర్జించలేదు.
0: కాని చరిత్రలో ఆడదానికి జరిగిన అన్యాయాలు ఒకటా రెండా, ఎన్నని మరిచిపోను, ఎలా మరిచిపోను.

0: సమాజం స్త్రీ మీదనే ఆధారపడింది కదమ్మా. మనిషిని తయారించడంలో స్త్రీ ప్రధాన పాత్ర వహించింది కదా.
1: చెమటోడ్చి పండించేది ఒకరైతే, సమాజ గమనాన్ని నిర్దేశించేది ఒకరుగా, పాలక వర్గం వేరు, పాలిత వర్గం వేరుగా బానిస సమాజం ఆవిర్భవించిందమ్మా. బానిసలకు బానిసగా తయారైంది స్త్రీ. రాచరికం అందుకు దోహదం చేసింది. అంతేకాదు, స్మృతుల పేర కొన్ని ధర్మాలు కూడా ప్రబోధింపబడ్డాయి. స్త్రీలకొక న్యాయం, పురుషులకొక న్యాయం, స్త్రీలకొక ధర్మం, పురుషులకొక ధర్మం. చివరికి ఆడదాని బ్రతుకు ఎంత దుస్థితికి దిగజారిందంటే, భర్త చనిపోతే ఆ భర్త శవంతో పాటు భార్యను కూడా దహనం చేసే వరకు దిగజారింది.

0: నిజమే అమ్మా, కాని చరిత్రలో ఎంతమంది స్త్రీజాతి కోసం తపించారో, ఎన్ని సంస్కరణోద్యమాలు నడిపారో ఒక్కసారి పునరాలోకించు.
1: This is Lord Bentinck. ఈ రోజు అంటే 1829 డిసెంబర్ 4 భారతీయుల సామాజిక చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన రోజు. సతీ సహగమనాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తున్నది. ఇందుకు ఎంతగానో కృషి చేసిన రాజా రామ్మోహన్ రాయ్ ఎంతగానో అభినందనీయులు.
0: ఒక పక్క సంస్కరణలు జరుగుతున్నా, మరో పక్క అన్యాయానికి గురి అవుతూనే ఉందమ్మా స్త్రీ.

0: అనే శ్లోకాన్ని బట్టి స్త్రీకి అప్పటికే పునర్వివాహం సమర్థించబడింది కదా.
1: ఆ శ్లోకాలు
0: స్త్రీల శోకాన్ని మాన్పించలేకపోయాయమ్మా. ఆ తర్వాత కూడా వితంతు పునర్వివాహం సమర్థనీయమని ఎందరో మహానుభావులు పోరాడారు కదమ్మా.
2: ముందు తాతయ్య పూర్ణిమా పూర్ణిమా ఇలా రామ్మా ఒకసారి.
3: ఏంటన్నయ్యా?
2: ఈరోజు చాలా శుభదినం అమ్మా.
3: ఎందుకన్నయ్యా?
2: ఎందుకేమిటమ్మా? ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలించింది. ఈరోజు అంటే 1856 జూన్ 25వ తేదీ స్త్రీ జాతికే పునర్జన్మ ప్రసాదించింది.
3: అంటే
2: స్త్రీ పునర్వివాహం చట్టం చేయబడిందమ్మా ఈరోజు.
3: అన్నయ్యా,
4: ఆహా, అయితే నీ విధవ చెల్లాయికి మళ్ళీ పెళ్లి చేస్తావా నాయనా?
2: తప్పకుండా తాతయ్య, చేసుకునే విశాల హృదయుడు దొరకాలే కాని తప్పకుండా చేస్తాను.
4: ఏమిటి, విధవకు వివాహం చేస్తావా? అసలు ఇలాంటి అప్రాచ్యపు పనులు మన వంశ

0: ఈ విషయం బయటికి తెలిస్తే అసలు మన ఇంటి గడప తొక్కుతారా ఎవరైనా? వేధవాయ్, ఏమిటే నువ్వేమిటే తగుదునమ్మా అంటూ గుడ్లు మెడకరిస్తూ నిల్చున్నావు? లోపలికి వెళ్ళి తగలడు, వచ్చే పోయే వాళ్ళ కళ్ళల్లో పడితే తిట్టుకుంటారు.
1: చట్టాలు, సంస్కరణలు మనసులో మార్పులు తేలేవమ్మా. అసలు పసితనపు ఛాయలు కూడా పోకుండానే వైధవ్యానికి గురి అయిన ఆడపిల్లలు ఎంత హింసను భరించేవారో కదా.
2: మానవజాతికి సమస్యలు వస్తూనే ఉంటాయి, వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగాలి కదా.
3: ఒరే రాముడు, నేను హరి అనేలోగా ఆ చిన్నదాని తల మీద నాలుగు అక్షింతలు పడితే చూడాలనుందిరా.
0: అలాగే లేవే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా, ఆ గడియ రావాలే కాని ఎంతసేపు?
4: అంతేగా తాతయ్య, ఆ గడియ వస్తే చావు వచ్చినా ఆగదు.
0: పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా మాటలు?
3: వాడి మాటలకేం లేండి, ఏరా చిన్నదాని పెళ్లి సంగతిరా.
4: అలాగే లేవే.
3: అలాగే అంటే కాదురా.
4: అందుకే నేనే నానమ్మ, నీలాంటి వాళ్ళ కోసమే కేశవ చంద్రసాగర్ లాంటి మహానుభావులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడగా 1929 అక్టోబర్ 1వ తేదీన శారదా బిల్లు చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం 18 సంవత్సరాల్లోపు బాలులకు, 14 సంవత్సరాల్లోపు బాలికలకు పెళ్లిళ్లు చేయటం నేరం. ప్రస్తుతం 21 సంవత్సరాల్లోపు యువకులకు, 18 సంవత్సరాల్లోపు యువతులకు పెండిళ్లు చేయటం నిషేధించింది ప్రభుత్వం.
3: అయితే ఏమంటావురా?
4: నానమ్మా, చిన్నదాని వయసు 15 ఏళ్లు కూడా దాటలేదు, దానికి పెళ్లి చేసేస్తే నువ్వు హాయిగా గుట్టుకుమంటావు. మేము కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది, మరి అది నీకు ఇష్టమేనా?
3: ఎలా ఇష్టం ఉంటుందిరా వేరే నాగన్న, జైళ్ళకు వెళ్లడం మన ఇంటా వంటా లేదు.
4: అది అయి అలా ఉండాలి నానమ్మంటే.
2: అమ్మా, ఇలా సంస్కరణలతో పాటు సంఘ సంస్కర్తలు, రచయితలు స్త్రీల పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఎంతో కృషి చేశారు. మహాకవి గురజాడ బాల్య వివాహాలు నిరసిస్తూ ఎన్నో రచనలు చేశారు. కందుకూరి వీరేశలింగం గారు రచనలే కాదు, విధవా వివాహాలు స్వయంగా జరిపించారు. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళ అయి ఉండి, అందున బాల వితంతు అయి ఉండి ఆంధ్ర మహిళా సభ నెలకొల్పి వేలాది మంది స్త్రీలను అక్షరాస్యులను చేశారు.

దేశం నలుమూలలా నుండి మహిళా ప్రభంజనం వీచింది. జైళ్లకు వెళ్లారు, లాఠీ దెబ్బలు తిన్నారు. వర్గ భేదాలు మర్చిపోయి స్వాతంత్ర సమరంలో వీరాంగనలయ్యారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక రంగాలన్నింటా అడుగు పెడుతున్నారు స్త్రీలు.

వీటితో పాటు సమాజ సంపద పెంచడంలో, వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను శ్రామికురాలిగా కూడా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది కదమ్మా స్త్రీ.

అయినా స్త్రీల శ్రమకు పురుషుని శ్రమకు విలువ కట్టడంలో చాలా తేడా చూపించడం జరుగుతోంది. సమానమైన పనికి సమానమైన వేతనం అనే న్యాయం స్త్రీ శ్రామికులకు వర్తించడం లేదమ్మా.

0: ఆడదాని కష్టాలకి అంతం లేదు తల్లి. ఆడపిల్లని ఈ రోజున అతి భయంకరమైన మరో పీడ పట్టుకుంది. వరకట్నం పేరుతో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోయాయమ్మా. వరశుల్కమనే మహమ్మారి స్త్రీజాతిని పట్టి పీడిస్తోంది.
1: కట్నం ఇవ్వడమైనా తీసుకోవడమైనా చట్టరీత్యా నేరం కదమ్మా.
0: ఏవి చట్టాలో ఏవి నేరాలో ఎవరు పట్టించుకుంటున్నారమ్మా? ఒక తల్లి యథార్థ గాథ ఇది.
2: అమ్మ నాన్నిద్దరు వచ్చి ఇంట్లో ఉన్నారట. మరి అమ్మ ఏం చెప్పిందో వాళ్ళ నాన్నేం చెప్పాడో, అరేత్రి మొత్తం దెబ్బలు కొట్టిండట నా బిడ్డని. దెబ్బలు కొడితే ఎవరన్నా ఒక్కటి కూడా నాకు చెప్పలేదు, ఇంటి పక్క వాళ్ళు కూడా. ఇక అరేది తెల్లారి పొద్దున మళ్ళీ కొట్టిండట. మళ్ళీ కొడితే నేను అమ్మ వాళ్ళ ఇంటికన్నా లేకపోతే నేను ఎక్కడన్నా బడి చేస్తానని బయటకు కప్పుకొని వస్తుంటే పుస్తే కూడా తీసుకున్నాడట. పుస్తే కూడా తీసుకుంటుంటే పోతుందట. పోతుంటే నువ్వు ఆ సావేందో నువ్వు ఇంట్లో సర్దురా, ఆ సావేందో ఇంట్లో సర్దురా అని చూసి నా పక్కన చెబుతూనే ఉంది. ఆ సావి ఇంట్లో సర్దురా అనడట. బయటకు పట్టుకుండు దబా దబా గుంతకొచ్చిండు. ఇంట్లో వేసిండట. ఇంట్లో వేసి తలుపు బేడం పెట్టి బయట నిలబడ్డాడు. బయట నిలబడి ఇంట్లో వేసిండు, కిరసనాలు పోసిండు. కిరసనాలు పోసి తలుపు బయట బేడం పెట్టిండు. నా బిడ్డ మంటలకి అల్లాడి అల్లాడి అల్లేది బాగా గల్లు నరుస్తుంటే చుట్టుపక్కల పిల్లలంతా అరిసిండ్రట. ఎవండి ఎవండి ఎవండి అంటే అప్పుడు బేడం తీసిండట. అప్పుడు బేడం తీసి లోపలికి వచ్చే దాన్ని బాగా కాలిపోయిన తర్వాత దుప్పటి వేస్తే ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి అతుక్కుపోయి నా బిడ్డ ప్రాణమే ఉంది కోసం ఊపిరి. ఏంటమ్మా ఏంటమ్మా అంటే నన్ను కిరసనాలు పోసిండమ్మా, కిరసనాలు పోసి ఇట్లా తగలబెట్టిండు. మీరు ఇల్లు ఇల్లు ఇవ్వలేదట, మీరు 25,000 చెల్లికి ఇచ్చారట, నాకు ఇవ్వలేదట. అందుకే నన్ను ఈ పని చేసిండమ్మా. నా బిడ్డ నాకు చెవిలో చెప్పింది. నా బిడ్డ నిలువును చంపిండు, నా బిడ్డని, నా బిడ్డ నిలువును చంపిండు.

నిరాశావాదం కూడదమ్మా. మానవ జాతి మనుగడ ఆశావాదంతో జాగృతమవుతుంది. స్త్రీ ఈనాడు నువ్వనుకున్నంత అబలగా మౌనంగా దురన్యాయాలు భరించే స్థితిలో లేదు. స్త్రీలంతా చైతన్యవంతులవుతున్నారు. క్రమంగా తామంటే ఏమిటో అర్థం చేసుకుంటున్నారు.

0: ఒకవేళ నా మనసు మార్చుకోవాలని నాకుండా, నా చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అంగీకరించవు.
1: అయితే సరే, నన్ను చంపే కాదన్ను, కాని నా తర్వాత కూడా ఆడ శిశువే అవుతుందనుకో, చంపేస్తావా? ఆ తర్వాత కూడా ఆడ శిశువే అనుకో, చంపేస్తావా? అసలు నీ ప్రాప్తిలో మగ శిశువులే లేరనుకో, అప్పుడేం చేస్తావు? సృష్టిని మారుస్తావా? అది నీ తరం కాదు. అందుకే కేవలం ఆడ శిశువునైనంత మాత్రాన నన్ను ఈ లోకంలోకి రావద్దనడం సమంజసం కాదు. ఆడపిల్లనైనా నాకు జన్మనిచ్చి మగవాడితో సమానంగా పెంచు, మగవాడి కంటే మిన్నగా పెంచు. ఎందుకంటే ఆడది కేవలం ఆట వస్తువు కాదు, సర్వవ్యాపి విశ్వస్రష్ట. నన్ను చంపుకొని ఆ గర్భశోకం అనుభవించే కంటే నా తరువాత అసలు ఏ శిశువు కలగకుండా జాగ్రత్త పడు. ఎందుకో తెలుసా? సమాజంలో సగం పైగా ఉన్న స్త్రీ జాతి సమాజోత్పత్తికి ప్రధానమైనటువంటి మనిషికి జన్మనివ్వాలి, కాని మగవాడికి మాత్రమే కాదు. అందుకే నన్ను రాణి, నన్ను బ్రతకని, నన్ను రాణి, నన్ను బ్రతకని, నన్ను రాణి, నన్ను బ్రతకని.

ఇంతవరకు మీరు అమ్మ ఓ అమ్మ నాటిక విన్నారు. నిర్వహణ శ్రీ కేవీ హనుమంతరావు. ఇందులో

కోటి మంద చేత సేతువే నిర్మింపచేసింది అడవిరా, నాడు కాళి కోసం యముడి కాలపాచంతోనే పోరింది అడవిరా, కక్క తిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది అడవిరా, అల్లబాల చంద్రుడి చండభాను తేజం వెనుక వెలిగింది

దశరథుణ్ణి నాడు దిక్కులేని దశకు తెచ్చింది అడవిరా. అయ్యో భీష్ముడంతటి వాణ్ణి అంతశయ్యను పెట్టి చంపింది అడవిరా. అంతాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట చెడిపింది అడవిరా. ఆహా పన్నాడు నేలంత పచ్చి నెత్తుతో నా

పంచ పాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది ఆడదిరా, అయ్యో ఇంద్రుడు చంద్రుడు అవకీర్తి పాలైన కారణం ఆడదిరా, కోట పోసినకున్న మంచి తాజ్మహల్ పునాది ఆడదిరా, అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూల కొట్టింది

పెదవారి మీద జాలి లేని వాడు రాశాడు ఆరాటన్నాడు. ఆటదాని బాగా అర్థమైన నేను చేశాను ఈ మార్పు నేడు. ఇంటి దాని పన్ను ఇంటి వాడు చేస్తే తప్పు.

ఆడవారు మానోన ఆది నుంచి సగభాగం చెయ్యని చిరుత్యాగం తీర్చుకొని రుణభారం ఆది శక్తిలాగ.

0: చిత్రగీతలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. భారతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బీర్సా ముండా ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఇప్పుడు వినండి
6: బీర్సా ముండా.
0: భారతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బీర్సా ముండా.

చివరిలో బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉద్భవించిన గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తద్వారా భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అతనికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా మార్చాడు. బీర్సా క్రిస్టియన్ మిషనరీలకు సవాలు చేయడం, ముండా మరియు ఒరాన్ కమ్యూనిటీలతో పాటు ఆయన మత మార్పిడి కార్యకలాపాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో ప్రసిద్ధి చెందాడు. బిర్సా ముండా 1875 నవంబర్15న బెంగాల్ ప్రెసిడెన్సీలోని లోహర్దుగా జిల్లాలోని ఉలిహాట్ గ్రామంలో గురువారం నాడు జన్మించాడు. అందుకే ఆ రోజు ఆ పేరు పెట్టాడు. అప్పటికి ప్రబలంగా ఉన్న ముండా ఆచారం ప్రకారం 10, 11, 12 జానపద పాటలు జనాదరణ పొందిన గందరగోళాన్ని ప్రతిబింబిస్తాయి. ఉలిహత్ బిర్సా తండ్రి సుగుణ ముండా జన్మస్థలం. ఒలిహత్ యొక్క వాదన గ్రామంలో నివసిస్తున్న బీర్సా యొక్క అన్నయ్య కోమ్టా ముండాపై ఆధారపడి ఉంది. అతని ఇల్లు ఇప్పటికీ ఉంది. బీర్సా తండ్రి తల్లి ఉలిహత్ను విడిచిపెట్టి బీర్ బంకీ సమీపంలోని కురుప్తాకు పంట భాగస్వామ్య ఉపాధి కోసం వెళ్లారు. కురుప్తాలో బీర్సా యొక్క అన్నయ్య కోమ్తా మరియు అతని సోదరి దస్కర్ జన్మించాడు. అక్కడి నుండి కుటుంబం బీర్సా అక్క చంపా జన్మించిన బాంబాకు మారింది. బీర్సా ప్రారంభ జీవితం సగటు ముండా పిల్లల జీవితానికి చాలా భిన్నంగా ఉండేది కాదు. జానపద కథలు అతని స్నేహితులతో ఇసుక మరియు ధూళితో తిరుగుతూ మరియు ఆడుకోవడం అతని రూపాన్ని బలంగా మరియు అందంగా పెరగడాన్ని సూచిస్తుంది. అతడు బోహండా అడవిలో గొర్రెలను మేపుతున్న పెద్దయ్యాక ఫ్లూట్ వాయించడంలో నిపుణుడయ్యాడు. గుమ్మడికాయతో చేసిన ఏకతీగ వాయిద్యం తుయిలా చేతితో పట్టుకొని నడుముకు వేణువు పెట్టుకొని తిరిగాడు. అతని బాల్యంలోని ఉత్తేజకరమైన క్షణాలు అకారాలో గడిపాడు. అయినప్పటికీ అతని ఆదర్శ సమకాలీనులతో అతనితో బయటకు వెళ్లిన వారు వింత విషయాల గురించి మాట్లాడడం విన్నారు. పేదరికం కారణంగా బీర్సాను అతని మామ గ్రామమైన ఆయుబట్టుకు తీసుకెళ్లారు. 10 ఏళ్ల వయసు ఉన్న అతని పెద్ద సోదరుడు కోమ్టా ముండా కుండీ బర్తోలికి వెళ్లి ఒక ముండా సేవలో ప్రవేశించి వివాహం చేసుకుని 8 సంవత్సరాలు అక్కడ నివసించాడు. ఆపై చల్కాడ్లో తన తండ్రి మరియు తమ్ముడితో చేరాడు. ఆయుబట్టు వద్ద బీర్సా 2 సంవత్సరాలు జీవించాడు. అతను జైపాల్ నాగ్ నడుపుతున్న సల్గా పాఠశాలకు వెళ్ళాడు. అతను తన చెల్లి తల్లి జోని తనని ప్రేమించే ఆమె వివాహం అయినప్పుడు ఆమె కొత్త ఇంటి కతంగాకు వెళ్ళాడు. బీర్సా ముండా మరియు ఒరాన్ కమ్యూనిటీలతో పాటు మత మార్పిడి కార్యకలాపాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అతను తన చదువులో 10 ఉన్నందున జైపాల్ నాగ్ అతన్ని జర్మన్ మిషన్ స్కూల్లో చేరమని సిఫార్సు చేశాడు మరియు బీర్సా క్రైస్తవ మతంలోకి మారాడు. బీర్సా డేవిడ్గా పేరు మార్చాడు. అది తర్వాత బీర్సా దౌద్గా మారింది. కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత అతను జర్మన్ మిషన్ స్కూల్ నుండి నిష్క్రమించాడు. కొత్త మతం గిరిజన ఉద్యమం బ్రిటిష్ రాజును బెదిరిస్తూ బీర్సా ముండా చేసిన నినాదం అబువా రాజ్ ఏటే జన మహారాణి రాజ్ తుండు జన ఇప్పటికే జార్ఖండ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గుర్తుండిపోతుంది. మధ్యప్రదేశ్ బ్రిటిష్ వలసవాద వ్యవస్థ గిరిజన వ్యవసాయ వ్యవస్థను భూస్వామ్య రాజ్యంగా మార్చడానికి తీవ్రతరం చేసింది. ఆదివాసులు తమ ఆదిమ సాంకేతిక పరిజ్ఞానంతో మిగులును ఉత్పత్తి చేయలేకపోవడంతో గిరిజనేతర రైతులు ఛోటా నాగ్పూర్లోని ముఖ్యులు భూమిలో స్థిరపడి సాగు చేసుకోవాలని ఆహ్వానించారు. దీంతో గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములు అన్యాక్రాంతమయ్యాయి. జాగీర్ల యొక్క ఆస్తులను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ఆసక్తి కలిగి 1856లో జాగీర్ల సంఖ్య దాదాపు 600కి చేరింది. కానీ 1874 నాటికి రైతుల అధికారం దాదాపు పూర్తిగా రద్దు చేయబడింది. కొన్ని గ్రామాల్లో యాజమాన్య హక్కులు పూర్తిగా కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారారు. వ్యవసాయ విచ్ఛిన్నం మరియు సంస్కృతి మార్పు యొక్క జంట సవాళ్లకు ముండాతో పాటు బీర్సా అతని నాయకత్వంతో వరుస తిరుగుబాట్ల ద్వారా ప్రతిస్పందించారు. 1895లో తమర్లోని చల్కాడ్ గ్రామంలో తన తోటి గిరిజనులను ఒకే దేవుణ్ణి మాత్రమే ఆరాధించమని మరియు మోంగాస్ ఆరాధనను విడిచిపెట్టమని కోరాడు. తన ప్రజలు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందేందుకు వచ్చిన ప్రవక్తగా తనను తాను ప్రకటించుకున్నాడు. విక్టోరియా రాణి పాలన ముగిసిందని ముండారాజ్ పాలన ప్రారంభమైందని ఆయన అన్నారు. కౌలు రౌతులకు ఎలాంటి కౌలు చెల్లించవద్దని

0: ఆయన ఆదేశాలు జారీ చేశారు. ముండాలు అతన్ని దరతీ అబా భూమి తండ్రి అని పిలిచేవారు. బీర్సాను అనుసరించని వారిని ఊచకోత కోస్తామనే పుకారు కారణంగా బీర్సాను 24 ఆగస్ట్ 1895 అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. 28 జనవరి 1898 జైలు నుండి విడుదలైన తర్వాత అతను తన అనుచరులతో కలిసి రికార్డులను సేకరించడానికి మరియు ఆలయంతో జాతి సంబంధాలను పునరుద్ధరించడానికి చుటియాకు వెళ్లాడు. ఆ గుడి కొల్లకు చెందినదని చెప్పాడు. క్రైస్తవ మిషనరీలు బీర్సా మరియు అతని అనుచరులను అరెస్ట్ చేయాలని కోరుకున్నారు. బీర్సా 2 ఏళ్ల పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్లిన రహస్య సమావేశాలకు హాజరయ్యేవాడు. విప్లవం గురించి తెలియజేసేందుకు 1899 క్రిస్మస్ సందర్భంగా దాదాపు 7000 మంది పురుషులు మరియు మహిళలు సమావేశమయ్యారని చెప్పబడింది. ఇది త్వరలో కుంటి, తామర్, బసియా మరియు రాంచీలకు వ్యాపించింది. అసలు శత్రువులు బ్రిటిష్ వారే తప్ప క్రిస్టియన్ ముండాలు కాదని బిర్తైస్లు బహిరంగంగా ప్రకటించి బ్రిటిష్ వారిపై నిర్ణయాత్మక యుద్ధానికి పిలుపునిచ్చారు. 2 ఏళ్ల పాటు బ్రిటిష్ వారికి విధేయ తగల ప్రదేశాలపై దాడులు చేశారు. 5 జనవరి 1900 బీర్సా అనుచరులు 2 పోలీస్ కానిస్టేబుళ్లను ఎత్కడిలో చంపారు. జనవరి 7 వారు కుంటి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి 1 కానిస్టేబుల్ను చంపి స్థానిక దుకాణదారుల ఇళ్లను ధ్వంసం చేశారు. స్థానిక కమిషనర్ ఏ ఫోప్స్ మరియు డిప్యూటీ కమిషనర్ హెచ్సి స్ట్రీట్ ఫీల్డ్ పెరుగుతున్న తిరుగుబాట్లను అణచివేసేందుకు 150 మంది సిబ్బందితో కుంటికి చేరుకున్నారు. వలస పాలన యంత్రాంగం బీర్సాకు 500 రూపాయల రివార్డును కూడా నిర్ణయించింది. ఫోర్బ్స్ మరియు స్ట్రీట్ఫీల్ ఆధ్వర్యంలోని దళాలు మూండా యొక్క గెరిల్లాలను దంబరికొండ వద్ద దాడి చేసి ఓడించాయి. అయితే ముండా స్వయంగా సింగ్బమ్ కొండలకు తప్పించుకున్నాడు. అతను 3 ఫిబ్రవరి 1900 చక్రధర్పూర్లోని జామ్కోపాయ్ అడవిలో అరెస్ట్ చేయబడ్డాడు. డిప్యూటీ కమిషనర్ రాంచీ ప్రకారం 460 మంది గిరిజనుల 15 వేర్వేరు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారారు. వారిలో 63 మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. ఒకరికి మరణశిక్ష, 39 మందికి జీవితాంతం రవాణా మరియు 23 మందికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడింది. విచారణ సమయంలో జైల్లో బీర్సా ముండా సహా 6 మరణించారు. బీర్సా ముండా 9 జూన్ 1900 జైల్లో మరణించాడు. ఆయన మరణాంతరం ఉద్యమం మరుగున పడింది. 1908 వలస ప్రభుత్వం ఛోటా నాగ్పూర్ కౌల్దారి చట్టం ప్రవేశపెట్టింది. ఇది గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడానికి నిషేధించింది. 10 నవంబర్ 2021 జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం గిరిజన స్వాతంత్ర సమరయోధుల సహకారాన్ని గుర్తు చేసుకోవడానికి 15 నవంబర్ బీర్సా ముండా జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దివాస్గా పాటించాలని ఓటు వేసింది. అతని జన్మదినాన్ని ఇప్పటికీ కర్ణాటకలోని మైసూర్ మరియు కొడగు జిల్లాల వరకు గిరిజన ప్రజలు జరుపుకుంటారు. అధికారిక వేడుక జార్ఖండ్ రాజధాని రాంచీలోని కోకర్ పరిసరాల్లోని అతని సమాధి వద్ద జరుగుతుంది. నేడు అతని పేరు మీద అనేక సంస్థలు మరియు నిర్మాణాలు ఉన్నాయి. ముఖ్యంగా బీర్సా ముండా విమానాశ్రయం రాంచీ, బీర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రి, బీర్సా ముండా వనవాసి ఛత్రవాస్ కాన్పూర్, సిద్ధో కన్హో బీర్సా విశ్వవిద్యాలయం పురూలియా మరియు బీర్సా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బీహార్ అనేక సంస్థలు ఉన్నాయి.
1: భారతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బీర్సా ముండా ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246-90-7407.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత హిందీలో వార్తలు, అనంతరం 8:15కు మార్నింగ్ న్యూస్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ కోసం సంబంధించి ప్రకటన విడుదల చేయబడింది. ఏఎఫ్ క్యాట్ 2026 ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 379 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్, ఎస్ఎస్సీ స్పెషల్ ఎంట్రీ, ఫ్లయింగ్, గేట్ స్కోర్డ్ ఎంట్రీ, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఎఫ్ క్యాట్ లో భాగంగానే ఫ్లయింగ్ బ్రాంచ్ లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లో పేర్కొన్న ఖాళీలు, అదేవిధంగా ఏఎఫ్ క్యాట్ లో పేర్కొన్న సీట్లకు 10% చొప్పున ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ను కేటాయిస్తారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగంలో సి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ నిర్దేశిత బ్రాంచులలో బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, సిఎఫ్ఏ, పీజీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అన్ని విభాగాలకు అవివాహితులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 1 జూలై 2027 నాటికి 20 నుంచి 24 సంవత్సరాలు, ఫ్లయింగ్ బ్రాంచ్ కి సంబంధించి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి గరిష్ట వయ పరిమితిలో 2 సంవత్సరాలు మినహాయింపు ఉంది. ఈ అభ్యర్థులు 2 జూలై 2001, 2 జూలై 1, 2007 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఇక గ్రౌండ్ డ్యూటీ 1 జూలై 2026 నాటికి 20 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంటే 1 జూలై

0: 2001 జూలై 1 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ముందుగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారికి మలిదశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరిధిలో తుదిదశ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు ఏఎఫ్ క్యాట్ పరీక్షను నిర్వహిస్తారు. తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ లో శిక్షణ ఇస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంబంధిత విభాగాల్లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా కొలువులు ఖరారు చేస్తారు. ప్రారంభంలో 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతనం శ్రేణి, దీంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయల స్టైఫండ్ వీరికి అందజేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://afcat.cidac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://afcat.cidac.in ఈ వెబ్సైట్లో దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ జూన్ 19, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట. శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం ఆకాశవాణి 100.1 MHz మీకోసం స్వాగతం పలుకుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొల్పాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బాబు సింగ్, శ్రీ సుగ్రీవ గారు. హలో అంటూ మీకు పాటలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్న మీ రెడీని ఇస్తాం దాసరి వెంకటేశ్వరరావుతో ముచ్చటించేందుకు 0874429038 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి, ఆస్వాదించండి. ఆకాశవాణి ఆహ్వానిస్తుంది, ఇకెందుకు ఆలస్యం, ఫోన్ చేయండి. కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు వారిని పలకరిద్దాం. హలో.
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి.
1: నెహ్రూ బస్ నుంచి వెంకటేష్. బాగున్నారా సార్?
0: నెహ్రూ బస్ నుండి వెంకటేష్, మీరు నెంబర్ వన్ కాలర్. చాలా సందర్భాల్లో మీరు ఫస్ట్.
1: ఒక్కోసారి
0: ఎక్కువసార్లు కలుస్తుంది. ఏం సినిమా అన్నారు?
1: మల్లె మొగ్గలు.
0: ఓకే, మల్లె మొగ్గలు చిత్రంలోంచి మందారం మల్లికి. సినిమా పేరేమో మల్లె మొగ్గలు, పాట ఏమో మందారం. బాగుంది,
1: చాలా బాగుంది సార్. ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా, అందుకే.
0: మల్లెపూల సీజన్ కాబట్టి మల్లెపూల పాట. ఓకే, మరి అప్పుడే తర్వాత మరి చామంతి సీజన్ వస్తుంది, అప్పుడు చామంతి పూల పాట కోరండి. ఓకే అండి, మరి వెంకటేష్ గారు మీరు కోరినట్టుగా మల్లె మొగ్గల చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: నమస్తే వెంకటేశ్వర గారు, నేను సుబ్బాయిగూడ నుంచి చిన్నప్పారం మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు లైన్లోకి.
1: అవునండి, మీ డ్యూటీ అప్పుడు నాకు ఏదో పనులు తగులుతున్నాయి. అయితే వచ్చినట్టు కన్ఫర్మ్ చేసుకుంటున్నా, కానీ ఆ టయానికల్లా కొద్దిగా ఏదో పనులు తగిలి వెళ్ళిపోయడం జరిగింది. చాలా లాంగ్ తర్వాత ఇప్పుడు మాట్లాడటం.
0: ఓకే అండి. అప్పుడు గారు, మరి ఈ పూట ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజున మారాయిలో నుంచి ఏరువాక సాకారో రన్నోచున్నాను అనే పాట కోరుకుంటున్నానండి. ఈ పాట మన రైతులందరికి, మన శ్రోతలందరికీ కూడా డెడికేట్ చేస్తాను.
0: ఏరువాక దగ్గరకు వచ్చేసింది కదా, తొలకరి సింగులు పడుతున్నాయి.
1: ముఖసర కాస్త వచ్చిందంటే కాలం కొద్దిగా చల్లబడ్డది. ఏడు ఎండవే స్వరూపం చూసినాయండి.
0: అంతా మనం చేసుకున్న తప్పితాలే కదా.
1: అవునండి, ఇప్పుడున్న మొక్కలు కూడా అసలు పోషించుకోలేకపోయాం.
0: శాస్త్రవేత్తలు ముందే చెప్పారు ఈ ఏడాది చాలా వర్షాలు, ఎండలు ఎక్కువగా ఉంటాయనేసి.
1: అవునండి,
0: ఎలినో అని ఒక వాతావరణ ప్రభావంతో అది వస్తుందని చెప్పారు. ఓకే అండి, మరి ఏది ఏమైనా మనం ఎన్ని కష్టాలున్నా, ఎండలున్నా వర్షాలున్నా, మన ఏరువాక అయితే సాగకుండా అయితే ముందు తాగాల్సిందే కదా. అది వేస్తేనే 10 మందికి భోజనం. ఓకే అండి, మరి ఈ కార్యక్రమం మంచి.
1: ఒక్క ఇన్నిస్తులు ఏంటండి, ఇదివరకు ఈ సీజన్ వచ్చే వరకల్లా రేడియోలో తరచూ ఈ పాట వినిపించేది ఆ రోజుల్లో. అప్పుడు మాకేందంటే కోరుకునే ఇప్పుడున్నే మాకు మహాభాగ్యం ఉంది కోరుకోవటం అనేది. ఆ రోజుల్లో మీరు వేస్తేనే వినేది.
0: అప్పుడు ఆర్జే చేతుల్లో ఉండేది, ఇప్పుడు మీ చేతుల్లోకి వచ్చింది కాబట్టి మీ ఇష్టానుసారంగా మీకు అవసరమైన కాలానుగుణంగా కోరుకునే పాటలు మీ చేతుల్లోకి వచ్చాయి. మీరు కోరినట్టుగా మీ ఏరువాక పాట వచ్చేస్తుంది, వినండి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. హలో,
3: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుండి? శారదా సంపత్ కుమార్ గారికి స్వాగతం పలుకుతుంది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చెప్పండి, ఏ పాట వింటారు?
3: ఇద్దరు అమ్మాయిల చిత్రంలో సుశీల గారు పాడిన పాట వినిపించండి.
2: ఓకే, ఆ ఇద్దరు అమ్మాయిలు సుశీల గారు పాడిన పాట మీ స్వరం నుంచి కొంచెం వినిపించండి.
3: చల్లని లోగిలిలో

0: అనురాగం పండాలి, ఈ చల్లని లోకినిలా.
1: చాలా చక్కగా పాడారు మీరు శారద గారు. మరి ఇంకెందుకు పాట ఎందుకు వినిపించాల్సిన అవసరం లేదు. ఓకే అండి, వచ్చేస్తుంది పాట, వచ్చేస్తుంది, మీ అందరి కోసం వినండి.
0: థ్యాంక్ యూ.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుండి? కట్ల సతీష్ గారు చాలా దగ్గరలో ఉన్నారు, చాలా ఆలస్యంగా వచ్చారు మీరు.
1: ట్రై చేస్తున్నా కానీ బిజీగా సార్, బిజీ రావాలి. ఎందుకంటే కొత్త వారు రావాలి, కొత్త శ్రోతల పరిచయం కాదు. ఆకాశవాణి కొత్త కూడా ఎప్పుడు కొత్తదనంతో నిండాలి,
0: కొత్త కొత్త పుంతలు తొక్కుతూనే ఉండాలి.
1: అంతేగా, అయితే నిన్నటికి ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు సార్.
0: ఓకే ఓకే, మీకు కూడా ఆకాశవాణి శ్రోతలుగా మీరు కూడా ఉన్నందుకు మీకు కూడా చాలా అదృష్టం.
1: ఎందుకంటే అప్పుడేమో రేడియోలో విన్నాం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో వింటుందమ్మా. వింటే మీ తోడు మీ నీడ అన్నట్టు ఆ పదాన్ని నిజం చేసింది కేవలం ఆకాశవాణి సార్.
0: ఓకే, మీరు అప్పుడు కేవలం రేడియోలో మాత్రం వినేది, ఇప్పుడు మీరు రేడియోలో కూడా మాట్లాడుతున్నారు.
1: అవును, అప్పుడు వినటమే అది ఎట్లా మాట్లాడతారా అని పరిశ్రమ ఏది అసలు. ఇప్పుడు మేము రేడియోలో మాట్లాడుతున్నాం, రేడియోలో ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయి అందులో పాల్పంచుకుంటున్నాం, శ్రోతలతో మీటింగ్లు అని ఇవన్నీ, శ్రోతలు ఎక్కడెక్కడ శ్రోతలు కూడా కలుస్తున్నాం. అసలు ఆకాశవాణి అందరినీ ఏకం చేసింది
0: ఈ 90 సంవత్సరాలలో. రేడియోలో ఎన్నో మార్పులు వచ్చినా కూడా రేడియో మాత్రం పదిలంగా శ్రోతల గుండెల్లో అంతే ఉంది.
1: అయితే జనాల వయసు పెరుగుతుంది కానీ ఆకాశవాణి ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాం, నిత్య యవని అనొచ్చు మనం.
0: ఇప్పుడు జనాలకు వయస్సు ఉంటుంది, రేడియోకి మాత్రం వాయిసే ఉంటుంది.
1: అంతే, వాయిసే ఉంటుంది.
0: ఇది తరుగుదల పెరుగుదల ఉండదు, ఒకటే తీరుగా ఉంటుంది.
1: ఒకే తీరుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్ కాబట్టి ఈ డిజిటల్ ఏది, ఇప్పుడు డిజిటల్ యుగంలో కూడా చూడండి, మనం ఏ పాట కావాలి ఆ పాట మనకు ఏ ద్వారా వస్తుంది, కానీ ఆకాశవాణిలో విన్న అనుభూతి వేరు సార్.
0: ఓకే అండి, మరి అమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు ఏ పాట విందామని అనుకుంటున్నారు?
1: మాకు జోడి సినిమాలో కదిలే కాలం జీవితం, జీవితం తెల్ల కాగితం అనే సాంగ్ ఉంటది.
0: ఓకే, వేదాంత భరితమైన పాట.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి, మీకోసం వచ్చేస్తుంది, వినండి.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుండి?
1: కారేపల్లి రాంబాబు.
0: కారేపల్లి రాంబాబు, రమ్య పాన్ షాప్. ఓకే, ఎలా నడుస్తుంది పాన్ షాప్? నడిపిస్తున్నారా? జీవనోపాధి. అదే రేడియో, రేడియో కూడా మీకు మంచి టైం పాస్ కదా. అంటే నైట్ 8-8:30 క్లోజ్ చేస్తారా మీరు షాప్? 9 అవుతుంది. ఓకే. నిరంతరం మీకు స్నేహితుడు పక్కన ఉంటాడు, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆత్మీయ బంధువు. ఓ, వెరీ నైస్. అంతేనా? వెళితే వెళుతూ ఉంటది. మీరు రేడియో వదలట్లే, మిమ్మల్ని కూడా రేడియో వదలట్లే. ఓకే, మరి ఈ పూట ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు?
1: కుంతిపుత్ర నుంచి లేలే బాబా నిద్రలేని పాడింది సార్. గురువారం మిస్ అయినా లోటు మేము పూర్తి చేసుకుంటున్నాం.
0: గురువారం మిస్ అయ్యారు కాబట్టి మంగళవారమే బాకీ చెల్లిస్తున్నారు. చూసారా ఆకాశవాణి మీకు ఎంత ఉపయోగపడుతుందో. ఓకే, మీరు అన్నట్టుగా ఆత్మీయ బంధువు, మీకు అన్ని వేళలా సహాయ సహకారాలు, నా జ్ఞానాన్ని అందిస్తూ ఆనందాన్ని అందిస్తుంది. ఓకే, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0874-295-0389-295-0399. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి. కార్యక్రమంలో శ్రోత ఎవరు సిద్ధంగా ఉన్నారు? హలో,
5: నమస్కారం సార్.
4: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుండి? సీతంపేట నుంచి సాదా నరసింహారావు గారు. నరసింహారావు గారు చెప్పండి, చాలా రోజుల తర్వాత వచ్చారు లైన్ లోకి. బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఓకే, మరి ఇప్పుడు మీకు చేతి నిండా పని వస్తుంది, ఎందుకంటే చినుకులు పడుతున్నాయి తొలకరి. మరి 8 ఎకరాల పొలం ఉంది, ఏమేద్దాం అనుకుని ముందు నిర్ణయం తీసుకున్నారు? విత్తనాల కోసమే అంటే, మరి మామూలుగా పచ్చి ఆకు గోంగూర అమ్మేది లేదు.
5: అంటే మనం వానాకాలం కాబట్టి ఒక దమ్ము తిరిగితే మామూలుగా పలుచుగా ఒక దమ్ము కోసుకోవచ్చు, కింద నుంచి పలవుతుంది. ఆ తర్వాత గింజలు చేసుకోవచ్చు మనం. దసరా దీపాలు వెళ్ళినాక మొత్తం కాయొచ్చి గింజ అయిపోతుంది.
4: ఓకే,
5: ఈ గింజలు అది పెట్టుబడి తక్కువ సార్, కాబట్టి భూమి కవులు బరాబరే. కానీ
4: పెట్టుబడి తక్కువ, పురుగు మందు కూడా తక్కువ, అసలు కొట్టేది ఉండదు.
5: పురుగు మందు మామూలుగా ఎప్పుడన్నా ఒకసారి రెండుసార్లు ముడత కొడితే, ఈ పత్తి ఏడు వర్షాకాలం బాగా దెబ్బతిన్నది పత్తి. అసలు అప్పుడు సీజన్ లో అయితే జనాలు ఏడు పట్టేది అనుకున్నారు, కానీ వ్యవసాయం అంటేనే ఏడు జనాలు అందరూ, రైతులందరూ కూడా
4: ఇప్పుడు
5: ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం అన్నట్టుగానే వేస్తున్నారు. ఏదైనా
4: మరి రైతులకి పంట మార్పిడి చేయమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు, మీరు చేయట్లేదు, దాంతో పంట నష్టం వస్తుంది. ఒకే రకమైన పంట వేయడం వలన పురుగులు అందులోనే ఉండి పంటని నాశనం చేస్తున్నాయి, భూసారం కూడా తగ్గిపోతుంది.
5: అది ఎవరు చెప్తే సార్, రైతులకే అనుభవం అయిపోతుంది. మన ఏట పత్తి అత్తనం ఏ రావట్లేదని ఇక్కడ చాలా మంది జనాలు కూడా పెసరా కంది చల్లి పెసరా కంది వేస్తున్నారు.
4: ఓకే, మరి పంట మార్పిడి చేసుకుంటే కొద్ది చేతికి వెసులుబాటు ఉంటుంది, ఆదాయం మిగులుతుంది, తర్వాత మళ్ళీ పంట మళ్ళీ మనం అనుకున్న పంట వేసుకోవచ్చు.
5: అవునవును సార్.
4: ఓకే నరసింహారావు గారు, మరి పూట ఏ పాట విందాం అనుకున్నారు?
5: బతుకమ్మ సినిమాల నుంచి చినుకమ్మ వాన చినుకమ్మ అన్న పాట ఏంటి సార్?
4: చినుకమ్మ వాన చినుకమ్మ. ఓకే, మీకోసం పాట.

0: పొట్టిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై మీరు కోరిన చిత్తగీతల కార్యక్రమం, మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. హలో,
9: నమస్తే సార్.
8: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి?
9: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం, కోనవాలపల్లి.
8: ఓ, ఈశ్వర యాదవ్ గారు, ఏ సినిమాలో పాట కావాలి మీకు?
9: సుందరమైన పాట కావాలి.
8: ఓకే, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
9: థ్యాంక్ యూ సార్.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి కె వెంకటేశ్వరరావు.
0: లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, ఏ పాట కావాలి మీకు?
1: నాకు బందిపోడు చిత్రంలో నుంచి ఊహలు గుసగుసలాడి నా హృదయం ఊగిసలాడి.
0: మీ హృదయం ఊగిసలాడింది, మరి పాట వింటారా?
1: వింటాం.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడ నుండి?
1: అదే కొత్తగూడ జిల్లా రుద్రపూర్ చికెన్ షాప్ రాములు సార్.
0: రుద్రంపూర్ చికెన్ షాప్ రాములు గారు?
1: అవును సార్.
0: రాములు గారు చెప్పండి, ఎలా ఉంది వ్యాపారం మీది?
1: వ్యాపారం ఏమో సార్, ఎండాకాలం కదా, గిరాకీ లేదు.
0: ఎండాకాలం పెళ్లిళ్ళు ఉంటాయి కదా, ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి కదా.
1: మళ్ళీ చెప్తారా సార్, దూరం అంతా పెద్ద పెద్ద షాప్లకు పోతారు సార్ వాళ్ళు.
0: అవునవును. మరి అంటే ఆదివారం మిగతా రోజులన్నా మంచిగా నడుస్తుందా మరి?
1: అది ఈ వారం అయితే ఏం లేదు సార్, ఈ వారం జీతాలు పడగా అక్కడక్కడ
0: తీసుకొస్తున్నాం. ఓకే శ్రీరాములు గారు, మరి మీకు మీరు కోరిన పాట ఏది కావాలి మీకు?
1: సంసారం ఒక చదరంగం నుండి, సంసారం ఒక చదరంగం ఆ పాట.
0: పాడు మరి, సగమే పాడారు. సరే, మరి ఈ పాట విని పూర్తిగా నేర్చుకోండి.
1: ఓకే ఓకే సార్.
0: మీకోసం, మీ మిత్రులందరి కోసం వచ్చేస్తుంది పాట వినండి.
1: ఓకే సార్.

0: హలో, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: శుభోదయం సార్.
0: శుభోదయం. ఎవరు, ఎక్కడి నుండి? ఇల్లెందు బాటన్ ఫీడ్ బస్తీ నుంచి. ఇంకా ఫోన్ రాలేదేందని మేము ఎదురు చూస్తున్నాం. గుర్తు చేసినందుకు వచ్చేసారు. ఓకే అండి, మరి ఏ పాట విందామనుకుని వచ్చారు మీరు?
1: నాకు బంగారు కళల నుంచి నాలో నా వలపుంది నీలో నా వయసు. ఈ పాట హిందీ లేదు వచ్చేసి రా బంగ్లే కే పీచే తేరే బైరీ కే నీచే కాటలగా అనే పాట తెలుగు లేదు సార్.
0: మంచి మంచి ఫేమస్ సాంగ్ హిందీలో.
1: అవును సార్,
0: చాలా బాగుంటుంది.
1: ఇప్పుడు ఈ రీమిక్స్ చేసి ఇప్పుడు మనలు పాట చాలా రేడియోలు వింటున్నారు. ఫోన్లలో వచ్చేసి
0: ఇప్పుడు తెలుగు బంగారు బంగారు కలర్లో ఇది నాలో నా వయస్సు ఉంది ఆ పాట ఉంది కదా.
1: అవును సార్, అవును సార్.
0: ఓకే, మీకు ఇప్పుడు ఈ పాట కావాలి?
1: అవును సార్.
0: నీలోన వయస్సు ఉంది నాలోన వలపు ఉంది అని పాట. ఓకే అండి, మరి మీ కోరినట్టుగా మీ వయసు పాట ఇచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ప్లస్ నెలకి కేవలం మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ప్రసారం చేస్తున్న మీ మాటతో పాటు కార్యక్రమాన్ని వింటున్నారు శ్రోతలు. కార్యక్రమంలో ఎవరో శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
7: హలో సార్, నమస్తే అండి.
6: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నేను నాగేశ్వరరావు
6: గారు. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు? ఈనాడే బాబుని పుట్టినరోజు,
7: ఈనాడే బాబుని పుట్టినరోజు అనే పాట ప్లే చేయండి. అయితే మన రేడియో 90 సంవత్సరాల దినోత్సవం, అంటే వేడి ఉత్సాహం జరుపుకున్న సందర్భంగా రేడియో పై చిన్న మాట ఒకటి చెప్తాను సార్.
6: చెప్పండి.
7: శ్రోతల మన్నల మెప్పుల ఒప్పుల విడికుప్పై పురి విప్పి మనసు దోసే మహావిహంగ వీచిక ఆకాశవాణి. ఇంతింతై వటు వంతై విను వీధుల గవాక్షాల తలుపులు తెరుచుక మిక్కటముగా రెక్కించిన చెవులకు అరవిందం. సుడుల వడుల తరంగాల చల్లగా మెల్లగా శ్రావ్యమై వడివడిగా సాగే జలపాతకు చెట్ట శ్రవణ యంత్ర చురులు. మాటా పాటల విద్య, ఉద్యోగ, వైద్య, ఆరోగ్య, కార్మిక, కరిషక, సమయిక జీవుల ఉపాధి వృత్తికి సలహా సూచనల మార్గ కల్పిత మహావాణి పేరుకు తగ్గ పెళ్లిది, అందరి సన్నిత ఉన్నది అమ్మ తీయని పలుకుల వేణి ఆకాశవాణి రేడియో అమ్మేగా మరి అందరికీ నాగేశ్వరరావు నిగట్టి.
6: చాలా చక్కగా చెప్పారండి. మీరు కోరినట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.
7: ఓకే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం అండి. హలో.
4: హలో, శుభోదయం సార్.
3: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: పాల్వంచి నుంచి స్వీటీ మాట్లాడుతున్నా.
3: పాల్వంచి నుండి స్వీటీ గారు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారు. కొంచెం వాయిస్ పెంచండి.
4: ఓకే సార్. ఎలా ఉన్నారు సార్?
3: ఓ, ఫైన్ అండి, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
4: నేను కూడా ఫైన్ సార్.
3: ఓకే అండి. మరి ఏ పాట విందామని మీరు ఫోన్ చేశారు నాకు తెలుసు. ఓకే, చివరి కాలర్ మీరు ఈరోజు. లక్కీగా దొరికింది మీకు. ఓకే, ఏ పాట అండి? అన్నయ్య చిత్రంలోంచి. ఓకే, తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏమైనా పాడితే ఆ పాటకి రిలెవెంట్ గా పెడదాం
4: అనుకున్నాం.
3: ఓకే ఓకే అండి, మీరు కోరినట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.

ఆ పాటతో ఈ పూట మీ మాటతో ఓ పాట కార్యక్రమం ముగిద్దాం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ఎం బాబుసింగ్ గారు, శ్రీ సుగ్రీవ్ గారు. ఇంతవరకు హల్లో అంటూ మీకు పాటలు వినిపించిన మీ రేడియో నేస్తం దాసరి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ వారి బొబ్బిలి రాజా చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చగా వేటూరు సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్ జానకి. వినండి సురేష్ ప్రొడక్షన్స్ వారి బొబ్బిలి రాజా చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు

0: మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఇంతవరకు మీరు ఏకచిత్రగాన కార్యక్రమంలో సురేష్ ప్రొడక్షన్స్ వారి బొబ్బిలి రాజా చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చగా వేటూరు సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి చిత్ర ఆలపించారు. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిదరగీతలు వింటున్నారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ రైతులకు అవగాహన గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో ముఖాముఖి ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 7:15 చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు చిత్రం ప్రేమ సంకెళ్ళు.

మీరు విన్న ఆ పాట అమ్మాయి మనసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కార్యక్రమాల తర్వాత ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు చిత్రం అగ్ని సమాధి.

చణన చణన నాదంలు చలిపించిన పాదంలు జగము చలదరిస్తుంది తదపి పలకరిస్తుంది గజ్జగాళ్ళు

సిరిసిరి మూవ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సోగ్గాడి పెళ్ళం ఈ చిత్రం కోసం కేజే యశుదాస్ చిత్రపడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మరికొన్ని చిత్ర గీతాలు వింటారు. ఇప్పుడు తపస్సు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్
2: 7989701585. ఆమె చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: పది లక్షల లాటరీ నాకా?
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
9: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి శోభా గురుతు గారి గాత్ర సంగీతం వింటారు.

లో భాగంగా ఇంతవరకు మీరు శోభా కొడుకు గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిల్మ్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సాముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అనగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సాముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HYD

ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈ రోజు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది.
బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ రెండో స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు.

0: భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా సాయి చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట

0: మనం చిత్రం కోసం అరిజిత్ సింగ్ పాడిన పాట విన్నారు. సారోచ్చారు చిత్రం కోసం ఖుషీ మురళి, శ్వేత మీనన్ పాడిన పాట.
1: సూపుల్లో సిక్కినాడు సూర్యుడు పిల్ల.

పవిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు

0: పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయంగా సకాలంలో ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వానాకాలం సీజన్ కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటోందని, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా రాష్ట్రానికి 3.89 లక్షల టన్నులు చేరిందని తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది నాంపల్లికి వచ్చారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మహిళా శక్తి మహాసభకు సర్వం సిద్దమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలకు చెక్కులను పంపిణీ చేస్తారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లబ్దిదారు నక్కా సంతోష్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: నా పేరు నక్క సంతోష్, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చెంది మండలం ముడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రమంతటా ఋతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వేగంగా

0: వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలకరి జల్లులు పలకరించాయి. సోమవారం మృగశిర కార్తె రోజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్రమ మైనింగ్ పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన 14 కోట్ల రూపాయల పైచిలుకు విలువైన విద్యుత్ శాఖ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ వాత్సల్య పథకం కింద గ్రామాల్లో ఉన్న అర్బన్, సెమీ అర్బన్ పిల్లలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్, బేటీ బచావో బేటీ పడావో నోడల్ అధికారి అశ్విని వాకడే అధికారులను ఆదేశించారు. ఈ పథకం సమీక్షలో బాలికల సంక్షేమం, విద్య కోసం నిధులను ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు. రైతులు పంటచేలలో పంట అవశేషాలను తగలబెట్టకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నెక్కొండలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. జిల్లాలోని ఏదైనా ఒక సబ్స్టేషన్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆధునిక ఇంటర్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరుగుతోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తున్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు ఎం రఘునందన్ రావు జిల్లా హాజరయ్యారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈరోజు చేపమందు పంపిణీకి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేపట్టిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 21వ తేదీన నీట్ 2026 ప్రవేశ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు, పర్యవేక్షకులకు తగిన భద్రత, సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: వనితాలోకం. ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో నాటకమే ప్రాణం. ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారిపై వ్యాసం వింటారు. రచన డాక్టర్ సమ్మెట విజయ గారు.
1: నాటకమే ప్రాణం, ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ. ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ ప్రముఖ సినీ నాటక రచయిత. వీరు 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను మాటలను అందించారు. వీరి కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు. నాటకరంగంలో తనకంటూ విశిష్టమైన స్థానం సంపాదించుకున్న గొప్ప రచయిత ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారు 1950 ఫిబ్రవరి 10 కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో జానకీరామయ్య దంపతులకు జన్మించారు. ఎక్కువగా మహిళల జీవితాలకు సంబంధించిన అంశాలతో రచించడం వీరి ప్రత్యేకత. రచనకు శ్రీకారం. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించారు. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి అడుగుపెట్టారు. మొదట చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు రాసి పంపించడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవల రచించారు. వీరు సుమారు 200 కథలు, 20 నవలలు రచించారు. వీనిలో కొన్ని ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. టీవీ సీరియల్స్ కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశారు. సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు, ఇలా అన్ని విభాగాల్లో రచన చేశారు. 1997లో తొలిసారిగా కాకింగిలి అనే నాటకాన్ని రాశారు. తర్వాత అల్లసాని పెద్దన, రాణి రుద్రమ, రాణా ప్రతాప్ లాంటి చారిత్రక నాటకాలు రాశారు. ఇక సినీ రంగం. నాటకరంగంతో పాటు అనేక సినిమాలకు రచన, సంభాషణ, దర్శకత్వం చేశారు. మగమహారాజు వీరి తొలి సినిమా. స్వాతిముత్యం, శృతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఓ భార్య కథ, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, అవునన్నా కాదన్నా, ఎంత బావుందో, అయ్యయ్యో బ్రహ్మయ్య, ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. నాటక రచన. అమ్మ, రేపటి శత్రువు నాటికలతో నాటక రచయితగా మారాడు ఆకెళ్ళ. వీరు రాసిన నాటికలు 3 సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 2022 మే 21 ఆకెళ్ళ రాసిన 25 నాటికల సంకలనం ఆవిష్కరింపబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారు, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు. నాటకరంగంలో వీరి నాటికలు కాకెంగిలి, క్రాస్ రోడ్స్, ఎయిర్ ఇండియా, 3 పురుషార్థం, 6 పిశాచాలు, ఓం, అన్నా జిందాబాద్, ఇదొక విషాదం, మీ ఇల్లెక్కడ, కొత్త నాయకుడు, ఋషి, పరుగు, ఆ కలనేత, పెద్దలు జాగ్రత్త, అంజలి, మమత, అమ్మ, భవదీయం, రేపటి శత్రువు, 4వ సింహం, ఇండియన్ గ్యాస్, 3వ పాదం, పెద్దలకు మాత్రమే, ఆంబోతు, శాంతియుద్ధం, కొత్త సైన్యం, తలుపు, 60 దాటాయి ఎందుకు, సహప్రయాణం, నక్షత్రం, ఒంటికన్ను, అదిగో వాళ్లపిల్లే, జీవనవేదం, గడి, స్వేచ్ఛ, చట్టమే నన్ను రక్షిస్తుంది, తెలకపిండి తాయారమ్మ, జరుగుతున్న కథ, తల్లిదండ్రులు జాగ్రత్త, వీటితో పాటు 10 రేడియో నాటికలు, 8 రూపకాలు వెలువడ్డాయి. రేడియోలో 22 కథలు ప్రసారమయ్యాయి. అవార్డులు. వీరు అనేక అవార్డులు అందుకున్నారు. విశాలాంధ్ర అవార్డు, ఆంధ్రప్రభ అవార్డు, యువచక్రపాణి అవార్డు, 2 సార్లు విజయ మాసపత్రిక అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు కాకింగిలి నాటకంకి లభించింది. 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకున్నారు. కళారత్న హంస ఉగాది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి 2013 ఏప్రిల్ 11 అందుకున్నారు. ఆయనకు భార్య రామలక్ష్మి,

నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక నాటికల విషయానికి వస్తే, ఆకేళ్ల నటించిన నాటకాలలో కొన్ని నాటికల్ని పరిశీలించినట్లయితే, మొట్టమొదట చెప్పుకోవలసినటువంటి నాటిక ఇండియన్ గ్యాస్. ఈ నాటికలో దగాపడ్డ స్త్రీల పట్ల మనుషుల ప్రవర్తనని వేలెత్తి చూపిస్తూ ఆయన రచించారు. ఇందులో ముగ్గురు మూడు రకాల అంతస్తులకు చెందిన ఆడవాళ్లున్నారు. వారిపై హఠాత్తుగా కొందరు అఘాయిత్యానికి పాల్పడతారు. వారిలో ధనవంతురాలి భార్య జయంతి ఆ సమస్యను భర్త చాలా సులువుగా, అసలు తన భార్య ఊళ్ళోనే లేదని తేలికగా పరిష్కరిస్తాడు. తన డబ్బు పరపతితో పేదవాడైన కొండయ్య భార్య ముత్యాలు తన తప్పు తెలుసుకొని పెళ్ళాము మనసు మలినం కాలేదని మన్నించి దగ్గరికి చేర్చుకున్నాడు. ఇక మధ్యతరగతి వాడు అనంతరావు, అతనికే వచ్చింది నరకం. కంట్లో పొడవడానికి వేలు చేస్తారే కాని కన్నీళ్లు తుడవడానికి చెయ్యి చాచరు. అదే అతని బాధ అంటూ మూడు రకాల వర్గాల వారిపై ఒక సమస్యను ఆపాదించి దాని నుంచి జరిగే మార్పులను చక్కగా విశ్లేషించిన ఆకెళ్ల అద్భుతమైన రచన ఇండియన్ గ్యాస్. మరికాస్త విశదంగా పరిశీలించినట్లయితే, ఇండియన్ గ్యాస్ వర్గ సమస్యాత్మక నాటిక. ఇందులో వర్గ మనస్తత్వం చెప్పడానికి ఆకెళ్ల చేసే ప్రయత్నం చెప్పుకోదగింది. నాటకీయతను రక్షించే ప్రయత్నం ఇందులో చేశారు. నాటకీయ శిల్పం, ఇతివృత్తం, దాని నడిపిన తీరు వర్గతత్వాన్ని వ్యక్తీకరించేలా సజీవ పాత్రలను చిత్రీకరించారు. నాటిక అంతా కాంపౌండ్ గేట్ వద్ద నడపడం నాటకీయ చతురత. చెంగల్రావు, జయంతి సంపన్న వర్గానికి చెందినవారు. అన్నపూర్ణ, అనంతరావు మధ్యతరగతి వారు. ముగ్గురు ముసుగు మనసులు వచ్చి ముగ్గురు ఆడవాళ్లను మానభంగం చేస్తారు. జయంతి ఊరెళ్ళిందని బుకాయిస్తాడు చెంగల్రావు. అన్నపూర్ణ ఉరేసుకొని చచ్చినా పర్వాలేదు కాని నేను ఆ జనంలోకి వెళ్లలేను అంటాడు అనంతరావు. కొండయ్య ముత్యాలు ఏ పాపం చేయలేదని ఆమెను ఓదార్చుతాడు. సమస్య వచ్చిందల్లా మధ్యతరగతి వాడైన అనంతరావుకే. ఎటూ తేల్చుకోలేక కర్మ, ఇదంతా నా కర్మకు వచ్చిందని బాధపడతాడు. అప్పుడు నాయుడు, చాలు ఆపండి బాబు, ఈ మాట భారతదేశం అంతా ఎంత పాతదో అంత పాత మాట. ఈ మాట విని విని విసుగెత్తిపోయింది. మన చేతగానితనాన్ని, మన ఓటమిని, మన సోమరితనాన్ని, అసమర్థతని దాచుకునేందుకు ఆడుకునే మాట, వాడుకునే మాట ఈ కర్మ. ఇదో ఇండియన్ గ్యాస్. తలకొట్టుకొని ప్రతివాడూ ఈ గ్యాస్ని వదులుతాడు. ఈ ఇండియన్ గ్యాస్కి ఒక దండం పెట్టి వదిలేయండి, ముందుకు అడిగేయండి అని వివరిస్తాడు. అప్పటి వరకు ఇండియన్ గ్యాస్ అనే శీర్షిక ఎందుకొచ్చిందా అని ఎదురుచూసే వారికి విషయగోపనంతో చెప్పే వివరణ ఈ నాటిక. ఆకేళ్ల కీర్తిబావుటాన ఎగరవేసిన నాటికల సంపుటి పంచవటి. ఇక ఈ పంచవటిలో ఐదు నాటికలున్నాయి. అందులో అమ్మ, రేపటి శత్రువు, ఇండియన్ గ్యాస్, నాలుగో సింహం, భవదీయం అనే ఐదు నాటికలు. పరిషత్తులలోనూ ఈ నాటికలు పలుచోట్ల ప్రదర్శించబడ్డాయి. ఆకేళ్ల రచనలు, ఆయా పాత్రలు సందర్భోచితంగా ఎంత అవసరమో అంతే క్లుప్తంగా పలకడం విశిష్ట గుణం. అత్యవసరమైతే తప్ప ఉపన్యాస ధోరణి సంభాషణలో ఉండదు. వీరి రచనలో క్లుప్తత, విషయగోపనం ప్రధాన లక్షణాలు. ఆకేళ్ల నాటికలలో స్త్రీ పాత్ర ప్రధానంగా ఉన్నటువంటి నాటికల్లో విశేషంగా చెప్పుకోవలసిన నాటిక అమ్మ. అమ్మ ఉదాత్తమైన స్త్రీ సమస్యను గురించిన నాటిక. ఇందులో అన్నపూర్ణ కొడుకులు రామం, ఆనందులు, కోడలు రామం భార్య, పాపారావు చిన్న కొడుకు, డాక్టర్ ఈ పాత్రలుంటాయి. పరమేశ్వరరావు తండ్రి కోమాలో ఉంటాడు, డాక్టర్ పరీక్ష చేస్తుంటాడు. తల్లి మంటలు చేస్తూ హాస్పిటల్కి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. తండ్రి చనిపోలేదని అతని నుంచి వచ్చే డబ్బు కోసం ఎదురుచూస్తుంటారు ఇంట్లో ఉన్నవారు. తండ్రి అప్పుల వాళ్లకి డబ్బు కట్టాడని తెలిసి తండ్రితో లాభం లేదనుకొని తల్లి ద్వారా ఏమొస్తుందా అని ఎదురుచూస్తారు ఆ పిల్లలు. తల్లికి ఫ్యామిలీ పెన్షన్ రూపాయలు 500 ఇంటి వద్ద నుంచి 500 వస్తాయి కనుక ఇంటి దగ్గర నుంచి 500, ఫ్యామిలీ పెన్షన్ 500, ఇలా రెండు రకాలుగా వస్తాయి కనుక అమ్మను ఎవరెవరు ఎలా ఉంచుకోవాలనే విషయంపై గొడవలు పడతారు. వాళ్ళని నిలదీస్తుంది అమ్మ. తన భర్త జ్ఞాపకాలతో అదే ఇంటిలో ఉంటానని చెప్పగానే అందరూ నీరుగారిపోతారు. అమ్మ సంతానం కోసం పడే తపన, చేసే త్యాగం అనన్య సామాన్యం. దీనిని దృశ్యమానంగా ఒక కావ్యంగా మలచి రంగస్థలంపై

ప్రదర్శింపచేసి ప్రేక్షకుల మన్ననలకు పాత్రం కావడం శ్లాఘనీయం. ఈ నాటికలో కష్టసాధ్యమైన విషయాన్ని తీసుకొని సజీవ పాత్రలతో ప్రేక్షకులను అలరించి చక్కని సంభాషణలతో సన్నివేశ కల్పనతో రచించారు ఆకెళ్ళ. అమ్మ మాటలు ఎంతో స్వాభావికంగా ఉండడమే కాకుండా మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. అప్పుల వాళ్లకు డబ్బు చెల్లించండి అనే విషయం కూడా విషయగోపనం ద్వారా తెలియపరిచారు. ఇందులో ఒక చక్కని డైలాగుంటుంది. 9 నెలలు కడుపులో పెట్టుకున్నాను, 1 నెల ఇంట్లో పెట్టుకోలేవా అని సూటిగా అడగడం అందర్నీ కలిచివేస్తుంది. ఇది ఈ నాటికలో ఒక పెద్ద హైలైట్. ఆ తర్వాత మనం చెప్పుకోవలసినటువంటి నాటిక రేపటి శత్రువు. నాటకీయ శిల్పం కలిగినటువంటి, కళాత్మకతతో కూడినటువంటి నాటిక. ఈ రచన తరాలు అంతరాలు మధ్య కలిగే మార్పులను విశ్లేషించిన నాటిక. ఆనంద్ పెళ్లయ్యాక కోడలు రాణి రాగానే అత్తకి కోడలికి పడదు, వాళ్లతో ఉండలేక శాంతను అడుగుతాడు కొడుకు రేపటి శత్రువు అని. అయితే శాంతి సమాధానమిస్తుంది, రేపటి శత్రువు కొడుకు కాదు, నీ వార్ధక్యం, రేపే నిన్ను చుట్టుముట్టే శత్రువు నీ ముసలితనం అని సత్యం అంటాడు. శ్రీ ఎస్ గంగప్ప గారు ఈ నాటికను విశ్లేషిస్తూ సత్యం చిదంబరం పాత్రల్లో ప్రతియోగముంది, చిదంబరం శాంత పాత్రల్లో సమానంతరత్వం చూడగలము, కాకపోతే శాంతి కోడలి వల్ల చిదంబరం కొడుకు వల్ల బాధితులు, సత్యం శాంతిలతో ఉంటూనే ఆ కుటుంబ విషయంలో పాటు చిదంబరం గడిపిన జీవితాన్ని విస్పష్టం చేశారు ఆకెళ్ళ. ఈ నాటికలు గుణాలను బట్టి నాటకీయ శిల్ప పరిరక్షణలో ఉత్తమ నాటకకర్తగా ఆకెళ్ళ నిరూపించుకున్నారు. ఈ నాటికలు అత్తాకోడలి మధ్య వివాదం చాలా సహజంగా చిత్రీకరించారు రచయిత. ఈ గొడవ కోడలు రాణి పాలవాడిని మార్చి పాల ప్యాకెట్లు తెప్పించడంతో ప్రారంభమై ఆనంద్కి జ్యూస్ బదులుగా కాఫీ ఇవ్వడం, సుప్రీం సబ్బు తెప్పించడం, చేతికర్ర తెప్పించడం, వీటన్నిటి ద్వారా ఆకెళ్ళ నాటక కావ్యాన్ని నడిపిన తీరులో ప్రతిభ స్పష్టమవుతుంది. ఆకెళ్ళ రచించిన 4వ సింహం దేశభక్తి ప్రధానమైన నాటిక. కొడుకుని గురించిన నిజాలు తల్లి రమాదేవి ప్రజల వద్ద బయటపెట్టిందని, ఆమెను చంపబోతారు కొడుకులు, చివరికి జరిగే ఘర్షణలో మనవరాళ్లు మనవడు రమాదేవి కొడుకులను చంపి దేశద్రోహం పైన తండ్రులను చంపడమే సముచితమని ఉప్పొంగిన ముత్తవ్వ, దేశ స్వాతంత్ర్యం కోసం నానమ్మ ఆశస్సులు తీసుకుని స్వయంగా అరెస్ట్ అవ్వడానికి వెళ్తారు. మనుమడు మనవరాలు ద్వారా అత్యాధునిక నాగరికత రమాదేవి పాత్ర ద్వారా ప్రాచీన సంప్రదాయం వీరి ద్వారా వ్యక్తీకరిస్తాడు రచయిత. అశోక చక్రంలో కనిపించే 3 సింహాలే కాక కనిపించని 4వ సింహమే ధర్మమని చాటి చెప్పడం ఈ నాటికలో ప్రత్యేకత. ఇక మరొక నాటిక భవదీయం. భవదీయం ఆకెళ్ళ రచించిన విదేశీ వ్యాపారం, విదేశీ నాగరికతలు పనికిరావని నిరూపించడం కోసం రచించినటువంటి ఒక గొప్ప నాటిక. ఈ నాటిక ఉద్దేశం తండ్రి రామం కొడుకు సాగర్ని బీటెక్ చదివిస్తాడు. అతడు కోటేశ్వరరావు తాత, తల్లి తండ్రి దీనికి ఈ బీటెక్ కోర్సుకి చదివించడానికి ఒప్పుకోరు. ఇంటికి వచ్చిన సాగర్ కూడా తానక్కడి నుంచి వస్తున్నానని, ఇలా కోటేశ్వరరావు కూతుర్ని పెళ్లాడి విదేశాలకు ఇలరికానికి వెళ్ళనని, ఇక్కడే ఏదో ఉద్యోగం చేసి మీతోనే ఉంటానంటాడు. ఇందులో సంభాషణలు సజీవ పాత్రలు. ఉత్కంఠ, సమానంతరత్వం, విషయగోపనం అన్నీ చూపినటువంటి నాటిక భవదీయం. కాకింగిలి. కాకింగిలి ఆకెళ్ళ రచించిన మరొక అద్భుత నాటకం. ఇందులో జయ కావ్యార్థాన్ని ప్రతిబింబించేటువంటి ఒక పాత్ర. ఈ పాత్ర చేత సంబంధం అటూ ఇటూ తేలేదాకా మనసు కలలు కనడం, తీరా కట్నాలు తేడా వస్తే ఆ కలలు కరిగిపోవడం, మళ్లీ మరో పెళ్లి చూపులు, మరో మగాడు, ఇలా ఒకళ్ల తర్వాత ఒకళ్ళు మనసు కాకింగిలి చేసిపోతుంటే ఆడేదాని గుండె ఎంత మండిపోతుందో చెప్పించారు. మధ్యతరగతి కుటుంబాన్ని కళ్ల ఎదుట నిలబెట్టారు. సమాజంలోని కల్మషాన్ని కడిగేయడానికి తన వంతు ఒక చిరు ప్రయత్నంలో ఉంచి నాటకం చివర్లో జయ మాలాంటి వాళ్లకి తోటివారి ఓదార్పు చాలు, ఇలా కష్టంలో ఉన్న ఆడపిల్లలకు ఎదుటివారి ఎకసెక్కేల కన్నా తోటివారి ధైర్యం కొండంత అండ అని చెప్పించడం మరింత బాగుంది. స్త్రీకి ఆత్మస్థైర్యాన్ని కుటుంబ సభ్యులే కల్పించాలని మరింతగా ఆ పాత్రకి పరిపుష్టినిచ్చింది. క్రాస్ రోడ్స్ మరో మంచి నాటకం. ఆకెళ్ళ ఇందులో అందమైన ఫీట్ చేశాడు.
క్రాస్ రోడ్స్లో ఉన్న యువతిని తీసుకువచ్చి

ఈ క్రాస్ రోడ్స్ లో నిలబెట్టారు. ఒక అబలను గురించి ఇవాళ ఎవరైనా రాస్తే అది విషాద కావ్యమవుతుంది. ఒక సబలను గురించి రాస్తే అది వీరకార్యమవుతుంది. ఈ వీర కావ్యంలో ఇక అమల సబలగా రూపొందించిన సంఘటన విధానాన్ని చిత్రీకరిస్తే అది నాటకమవుతుంది. క్రాస్ రోడ్స్లో అటువంటి సంఘర్షణ ఉంది, అటువంటి అంతర్మథనం ఉంది, అది నాటకానికి ఊపిరిగా నిలిచింది అన్నారు మొదలి నాగభూషణ శర్మగారు ఈ నాటకం ముందు మాటలు. ఆకేళ్ల నాటకం గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు అనేక సమాజాలు సంస్కృతులు ఒకదానిమీద ఒకటి ఓవర్లాపింగ్ అవుతున్న ఈ కాలంలో వివాహం, దాంపత్యం, సంసారం, సంతానం, సంతానపు దృక్కోణం నుంచి తల్లిదండ్రుల పాత్ర, ఆలు మగలు, జీవన సంవిధానం ఇత్యాది అంశాలన్నీ ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియని అనేక మార్గాల కూడలి వద్ద ఇవాళ అయోమయంగా నిలిచి ఉన్నాయి అని, గ్రహణమైన భావాన్ని వస్తువుగా తీసుకుని సమకాలీన జీవనంలోని పాత్రల ద్వారా అత్యంత స్పష్టంగా, సరళంగా, శక్తియుతంగా ఈ క్రాస్ రోడ్స్ నాటకం రచించిన రచయిత ప్రజ్ఞ బహుదా శ్లాఘనీయం. ఈ నాటక ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగిందని ప్రశంసించారు. క్రాస్ రోడ్స్ నాటికను దర్శకత్వం వహించినటువంటి శ్రీ సోమేశ్వరరావు గారు క్రాస్ రోడ్స్ నాటకంలో సుందరమ్మ చెప్పినట్లు అందరూ మగాళ్లు మొగుళ్లు కాలేరు. మొగుడైన తర్వాత కూడా మగాడు తన అహంకార పొరలు వదిలిపెట్టడం లేదు. మగాడు పుట్టగోచి నుంచి జీన్స్ వరకు వేషంలో మారాడు కాని ఆడదాని పట్ల మగాడి దృక్పథంలో పెద్దగా మార్పు రాలేదు. వివాహంలో మూడో కోణం ప్రవేశించింది. మగవాళ్లు ఇతర స్త్రీల ఆకర్షణకు లోనవుతున్నారు. ఆడవాళ్లు ఆటగాళ్లు కళాకారులే కాదు, మధ్యతరగతిలో ఉద్యోగస్తులు కూడా పక్కచూపులకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో భార్యల్ని మనోవేదనకి గురి చేస్తున్నారు. తనలో ఏం తక్కువని తన భర్త మరో ఆడదాని వెంటబడుతున్నాడని బాధ ఆడదాని హృదయాన్ని అగ్నిగుండంలా కలిచివేస్తోంది. ఆ అగ్నిగుండమే క్రాస్ రోడ్స్ కథ. వస్తువు ఈ నాటకానికి సోమేశ్వరరావు గారు అద్భుతమైన దర్శకత్వాన్ని అందించగా డాక్టర్ పద్మప్రియ, హైమావతి, ఫ్రాన్సిస్, నారాయణ, కేవి శాస్త్రి, మోహన్, హనుమంతరావు ఇందులోని పాత్రలకు ప్రాణం పోశారు. ఆకేళ్ల 25 నాటికల పుస్తకం లోగిరిలో అందుబాటులో ఉన్నాయి. ఈ నాటికలన్నీ సామాజిక జీవితాలకు దివిటీలలా పనిచేస్తాయి. స్వార్థం, అనైకితకును వేలెత్తి చూపుతాయి. నాటికలు రాయడం మాత్రమే కాకుండా నాటిక పోటీలను నిర్వహించిన ఘనత ఆకేళ్ల గారిది. అనారోగ్యంతో ఉన్నా తన నాటికలలో పనిచేసిన వారందరినీ గుర్తించి ఘనంగా సత్కరించారు. తన నాటికలలో నటించిన వారి గురించి చాలా మర్యాదపూర్వకంగా అందరికీ చెప్పి ఆనందించేవారు. ఆకేళ్ల వెంకట సూర్యనారాయణ గారు అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 75 వయసులో హైదరాబాద్ నిజాంపేటలోని తన స్వగృహంలో 2025 సెప్టెంబర్ 19 మరణించారు. వారి మరణానంతరం ఆకేళ్ల నాటికల పోటీని ప్రతి ఏటా వారి కుమారుడు వెంకట్ గారు కొనసాగిస్తున్నారు. ఆకేళ్ల గారికి నాటకరంగం గురించి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. నాటకరంగం ఎప్పుడూ పురోగమనమే కానీ తిరోగమనం లేదు. అటువంటి లక్ష్మీదేవి ఉదాహరణకు చొక్కా శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడుతుంది, కాలానుగుణంగా దాని స్వరూపం మారుతుంది కానీ అసలు అస్తిత్వం మారదు. అలాగే నాటకంలో ఎప్పుడు ఏది అవసరమో అప్పుడది ఆయా మార్పులకు అనుగుణంగా మారుతుంది. నేటి సమాజంలో వినోదం తప్పనిసరి. ఆ వినోదం హాస్యంతో పాటు సందేశాలు ఇచ్చేదిగా ఉండాలి. ఆలోచన రేకెత్తించని నాటకం ఏమీ రాయని తెల్ల కాగితంతో సమానం. కనుక మంచి రచనలు వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగించేలా ఉండాలి. నాటిక పరిషత్తులు సమాజానికి మేలు చేస్తున్నాయి. పరిషత్తులన్నీ ఒక సభలాగా మారాలి. వారి ఊరిలో నెలకొక నాటకం వేయాలి అంటారు ఆకెళ్ళ. నాటకం గురించి తన అభిప్రాయం చెబుతూ నాటక సభలు ఉండాలి, విస్తృతంగా అన్నీ చెప్పగలిగే అవకాశం ఉండాలి, నా రచనలు మనుషులకు చేరగలిగితే నేను సంతోషిస్తాను, అందుకు ప్రేక్షక సభలు కావాలి, అవి ఎంతగా పెరిగితే నాటకం అంత పెరుగుతుంది, నాటకం కమర్షియల్ అవ్వాలి, టికెట్ కొని నాటకం చూసే పరిస్థితి రావాలి, అందుకు నాటకాల్లో వినోదానికి సందేశానికి స్థానం కల్పించాలి, నాటక రంగానికి ఒక ఉద్యమంగా తీసుకుంటే తప్ప ఈ మార్పులు సాధ్యం కావు, ఇతర భాషా నాటకాలు అద్భుతమైన ప్రయోగాలు అనిపించినవి ఇక్కడ వస్తే ఫెయిల్ అవుతున్నాయి, ఇక్కడ మంచి డ్రామాగా పేరు పొందినవి నేషనల్ డ్రామాగా వేయడానికి

పంపించాలి. ఢిల్లీలో ఆంధ్రభవన్ నుంచి ప్రతి సంవత్సరం మంచివి ఎంపిక చేసి వేరే ప్రాంతానికి పంపించాలి. అప్పుడు మన నాటకాలకి మంచి స్థాయి ఏర్పడుతుంది. దానికోసం అందరూ కలిసి కృషి చేయాలి. అప్పుడు మంచి రచయితలకి, దర్శకులకి అవకాశం లభిస్తుంది. నాటకాన్ని విస్తృతపరచాలి. ఈ మార్పులన్నీ అమలు చేసినట్లయితే నాటకరంగ అభివృద్ధి జరుగుతుంది. దీనిని ఉద్యమంగా తీసుకొని అందరూ నడుం కట్టి నాటకం కోసం కృషి చేయాలి అన్నది నా భావన అంటారు ఆకెళ్ళ. వీరి అమ్మ నాటిక

0: నాటకరంగ అభివృద్ధి జరుగుతుంది. దీనిని ఉద్యమంగా తీసుకొని అందరూ నడుం కట్టి నాటకం కోసం కృషి చేయాలి అన్నది నా భావన అంటారు ఆకెళ్ళ. వీరి అమ్మ నాటిక అమెరికాలో, తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రదర్శించబడింది. మధురాంతరకం నరేంద్ర గారు సంచికలో తెలుగు నాటకరంగము, ఆకెళ్ల నాటకాలు ఒక పునర్మూల్యాంకనం అనే వ్యాసంలో ప్రస్తావిస్తూ, ఆకెళ్ల గారి నాటకాలనిలా ఒకసారి చదవడం అంటే అది సమకాలీన తెలుగు నాటక రంగాన్ని పునర్మూల్యాంకనం చేయడమే అవుతుంది. కథకుడిగా ప్రారంభించి నాటక రచయితగా స్థిరపడిన కొద్ది మందిలో ఆకెళ్ల గారి ఒక విశిష్టమైన స్థానముంది అన్నారు. కాకెంగిరిలో జయ ఆడపిల్లకి బొడ్డుతాడు కోసిన దగ్గర్నుంచి పసుపుతాడు ముడేయించాలనే ఆరాటమేనా అని ప్రశ్నిస్తుంది. పెళ్లే గత్యంతరం అనుకుని పెళ్లి కుదరకపోవడానికి ఆ అమ్మాయిలో లోపాలేమన్నా ఉన్నాయేమోనని వెతుకుతూ ఆమె ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పగలగొట్టే దురవస్థల్ని ఎండగడుతుంది. ఆడపిల్లకు పెళ్లి కంటే ఆర్థిక స్వాతంత్రమే ముఖ్యమని తెలుసుకుంటుంది. క్రాస్ రోడ్స్ లో సుజాత భర్త దుర్మార్గుడని తెలిసాక ఆ దాంపత్యానికి న్యాయబద్ధంగా వీడ్కోలు చెప్పడానికి సందేహించదు. సాధారణంగా సంతానమున్న స్త్రీలు విడాకులు తీసుకుని ఒంటరిగా బతకడానికి జంకుతారు. వివాహమనే వ్యవస్థ వాళ్లను పిల్లల రూపంలో బ్లాక్ మెయిల్ చేస్తుంది. అందుకే సుజాత పిల్లలున్న స్త్రీలు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు జాగ్రత్తగా అన్నీ ఆలోచించి ముందడుగు వేయాలని భావిస్తుంది. ఎయిర్ ఇండియా నాటకంలో వసంత విదేశీ జీవితాల మోజుతో ఆడపిల్లల్ని మోసగాళ్లకిచ్చి పెళ్లి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. పెళ్లైనంత మాత్రాన మోసగాడైన మొగుడికి బానిసగా పడి ఉండాలనే పాతకాలపు మూఢనమ్మకాలను ఎదురించి నిలబడుతుంది. ఈ మూడు నాటకాల్లోనూ ఇప్పుడు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలే చిత్రించబడ్డాయి. ఈ ముగ్గురు నాయకులు ఆధునిక మహిళకు కావలసిన ధైర్య సాహసాలను ప్రతీకలుగా రూపొందించారు. కథావస్తువును నాటకీయంగా మలచడంలో ఆకెళ్ల గారికున్న అభినివేశాన్ని ఈ నాటకాలన్నీ నిరూపిస్తాయి. ప్రసిద్ధ పాశ్చాత్య నాటకాలలో ముఖ్యాంతంగా విషాదాంత నాటకాల్లో ప్రతిపాదన, ఉత్థాన స్థాయి, పతన స్థాయి, ముగింపు అనే నాలుగు దశలుంటాయి. ఆకెళ్ల గారి నాటకాలన్నిట్లోనూ గాఢమైన నిర్మాణాన్ని గమనించవచ్చు. ప్రతిపాదన, ఉత్థాన స్థాయి, ముగింపు సరితూగుతూ ఉంటాయి. కానీ పతన స్థాయి మాత్రం ఆంగ్ల విషాదాంత నాటకాల్లో ఉన్నంత నిడివితో ఉండదు. నాటకాల ముగింపులన్నీ సహజంగా వాస్తవ రీతిలోనే ఉంటాయి. ఇప్పుడు నాటక ప్రదర్శన సమయమనే పరిధిలో రాయవలసిన రావడము, పాశ్చాత్య వచన సాంఘిక నాటకాల్లో కూడా పతన స్థాయి అంతగా లేకపోవడము ఈ సందర్భంలో గమనించి తీరాలి. నాటక రచయిత మాత్రం ఎప్పుడూ సమకాలీనంగా ఉన్న రంగస్థల పరిమితులకు లోబడుతూనే తనదైన విశిష్టతను ఆవిష్కరించుకోగలగాలి. ప్రదర్శనలకు వీలుగాని నాటక రచనలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఆకెళ్ల గారు ప్రస్తుతమున్న తెలుగు వాళ్ల నాటక పరిషత్తుల పరిమితులలోనే తనదైన విశిష్టమైన పద్ధతిలో విజయవంతమైన నాటకాలు రాయగలిగారంటారు. మధురాంతకం నరేంద్ర గారు ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. చాలా చక్కని పరిశీలనతో వెలిబుచ్చిన అభిప్రాయమిది. నాటకం మళ్లీ పునరుజ్జీవనం పొందాలంటే అది సినిమా అనే బలమైన ప్రక్రియతో పోటీ పడక తప్పదు. సినిమాలో పొందలేని రచనను అందించగలిగినప్పుడే ప్రేక్షకులు నాటకాలను ఎంచుకుంటారు. అవి కేవలం మాటల రూపంలోనే కాక ఆకర్షణీయమైన ప్రదర్శనగా ఉన్నప్పుడే జనరంజకంగా ఉంటాయి. అటువంటి భిన్నమైన నాటకాలను సృజించాలనే ఆకెళ్ల గారి తపన ఈ నాటకాలన్నింటిలోనూ వ్యక్తమవుతుంది. ఆయన నాటకాలు అక్కడక్కడా తారలుండి మధ్యలో చీకటి ఉండే అమావాస్య ఆకాశంలా కాకుండా వెన్నెల అంతా ఒకేలా పరుచుకొని ఉండే ఆకాశంలా ఉంటాయి. అందుకే ఈ నాటకాలు తెలుగు నాటకానికి మంచి భవిష్యత్తు ఉండవచ్చుననే నమ్మకాన్ని కలిగిస్తాయి. అంతటి నమ్మకం కలిగించిన ఆకెళ్ల గారు మన మధ్య లేకపోయినా, రచనాపరంగా వారి నాటకాలు, వారు అందించిన భావజాలం మనతోనే ఉంది. తెలుగు నాటక రంగం వారికెప్పుడూ రుణపడి ఉంటుంది. నాటక రంగంతో, సినీ రంగంతో రచయితగా, దర్శకునిగా వీరి సేవలు అటు సినీ రంగంలోనూ ఇటు నాటక రంగంలోనూ ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఉత్తమ నాటక రచయితగా వారు చిరస్మరణీయులు.
1: ఇంతవరకు మీరు నాటకమే ప్రాణం, ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారి గురించిన వ్యాసం విన్నారు. రచన డాక్టర్ సమ్మిట విజయ. ఇప్పుడు రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం

సాయిరాజ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం. చక్కని పాట విన్నాం కదా. మరి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ 3 వార్తా కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఇల్లుంది కాలరీస్ కలసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడపెంటయ్య, చిన్నపాసి, ఎండి షాకీర్, సంగం రాములు, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, దూడం ఉమాశంకర్, మురళీధర్ భూతడ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు వీరి కోసం ఈ పాట.

చాపమది ఏమి కోపమది చంద్ర తాపమది ఏమి ఆహోయను ఏమి పిలుపుసల ఏటి పిలుపు అది ఏమి అడుగు కల హంస నడుగు ఏమి ఆ నయను కలగా కదిలే.

0: العالم.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత సంతోషం చిత్రం కోసం కేకే ఉష పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

స్వర్ణ కమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబు చారి, సతీష్ చారి, పవన్ చారి, కాపర్తి భామయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

భవ్వా పాసి, రోషిణి రోహిత్ ఉమా మీనా కుమారి, పార్వతీబాయి చోటాపూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాది మెహరన్, ప్రవీణ్ జి వెంకటేశ్వరరావు, రామ్ ఫల్ పాసి కోరుతున్నారు. మీరందరి కోసం ఈ పాట.

జీవన రాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, కృష్ణచరిత, చాపెల్, భానురాజ్, రోహిత, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, రాజ్విక, రాధాపాసి,

కన్నడ లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ. ఈ చిత్రం కోసం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

మీకు కూడా కిన్నెర లహరి కార్యక్రమంలో మీకు ఇష్టమైన పాటలు వినాలనుందా? మరెందుకు ఆలస్యం? మా అడ్రస్ కిన్నెర లహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వరుడు చిత్రం కోసం సోను నిగమ్, శ్రేయా ఘోషాల్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నర్సమ్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

చెన్నీర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల జయదేవ్ పి సుశీల వసంత పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనుంజయ్ పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాస్య సాస్విక, శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీ చారి, డాక్టర్ భాగ్యవీర్ చారి, ఇంకా రేడియో అభిమాన శ్రోతలందరి కోసం వీరు కోరుతున్నారు ఈ పాట వీరందరి కోసం.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీలో పాడిన ఈ పాట కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోషిక, అర్జున్, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, దివ్యభాను, బదావత్ లింగయ్య, సావిత్రి లక్ష్మణ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు ఈ పాట వీరందరి కోసం.

కిన్నెల లహరి కార్యక్రమంలో తర్వాత కోకిలమ్మ చిత్రం కోసం పి సుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ చారిబాబు ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి శ్రీవల్లి యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమణి, మంజుల ఆదినారాయణ, మురివెట్టి స్వరూప, నాగయ్య, భద్రాద్రి కొత్తగూడెం.

కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత ఖైదీ నంబర్ 786 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్ కుమార్, లావణ్య, వంశీ, కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలకు వరణ చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా కొత్త కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. ఇదే పాట కోసం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. కిన్నెరలహరి కార్యక్రమంలో మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లతో మీకు ఇష్టమైన పాటలు వినాలనుందా? మరెందుకు ఆలస్యం? నా అడ్రస్ కిన్నెరలహరి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507-1.

ఏకచిత్రగానం శీర్షికన శ్రీ దుర్గా ఆర్ట్స్ వారి సంతోషం చిత్రంలోని చిత్రగీతాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నవ్వుల నావలు నడిపిన ఈవీవీ సత్యనారాయణ మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక.
1: ఈవీవీ సినిమా.
2: నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం.
3: ఈవీవీ సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మెరులో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. ఈయన కుటుంబానికి దొమ్మెరలో 70 ఎకరాల పొలం ఉండింది. బాల్యం నుండి సినిమాలంటే ఆసక్తితో కనీసం వారానికి 2 సినిమాలైనా చూసేవాడు. ఇంటర్మీడియట్ వరకు బుద్దిగానే చదివినా ఇంటర్కు నిడదవోలు వెళ్లిన సత్యనారాయణ కాలేజీకి వెళ్లకుండా రోజు ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట, సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీడియట్ తప్పాడు. అప్పుడు సత్యనారాయణ తండ్రి ఆయన్ను కాలేజీకి పంపించి లాభం లేదని నిశ్చయించి తండ్రితో పాటు పొలం పనులు చూసుకోటానికి నియమించాడు.

19 ఏళ్లకే 1976లో సరస్వతి కుమారితో పెళ్లైంది. తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్లకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. కొన్నాళ్లకు వ్యవసాయంలో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండడానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్లు వెళ్లిపోవాలనుకున్నాడు. ఈవీవి స్నేహితుడు నిర్మాత నవత కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బారావును సంప్రదించి ఒక సిఫారసు ఉత్తరం పట్టుకుని మొదటిసారి మద్రాసు వెళ్లాడు. నవత కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా, ఆయన సినీ రంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్లిపోమ్మని చెప్పాడు. దాంతో పూర్తిగా నిరాశ చెందిన సత్యనారాయణ తిరిగి వెళ్లినా చేసేదేమీ లేదనుకుని మద్రాసులోనే ఉండి వివిధ ప్రదేశాలు తిరుగుతుండేవాడు. పాండి బజార్కు వెళ్లి అక్కడ సహాయ దర్శకులు చెప్పుకునే మాటలు వినేవాడు. ప్రతి ఉదయం నవత కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నిల్చొని

ఒక నెల రోజుల తర్వాత కుర్రవాణి పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని అడిగాడు. సహాయ దర్శకుణ్ణి అవుతానని చెప్పిన వివి కనకాల దేవదాసు క్రింద ఒక ఇంటి భాగవతం సినిమాకు సహాయ దర్శకునిగా అవకాశమిచ్చాడు.

ఈవీవీ సత్యనారాయణ నిర్మాతగా చేసిన సినిమాలు చాలా బాగుంది. 2000 సంవత్సరంలో మా ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, 2001వ సంవత్సరంలో తొట్టి గ్యాంగ్, 2002 సంవత్సరంలో నువ్వంటే నాకిష్టం, 2003 సంవత్సరంలో ఆరుగురు పతివ్రతలు, 2004 సంవత్సరంలో కితకితలు, 2006 సంవత్సరంలో అత్తిలి సత్యబాబు ఎల్కేజీ, 2007 సంవత్సరంలో ఫిట్టింగ్ మాస్టర్, 2009 సంవత్సరంలో నిర్మాతగా తీశారు.

ఈవీవీగా పేరున్న స్వర్గీయ ఈదర వీర వెంకట సత్యనారాయణ గారు జంధ్యాల గారి శిష్యుడు. ఆ హాస్య బ్రహ్మ దగ్గర 8 శిష్యరికంలో 22 సినిమాలకు పనిచేసి హాస్య చిత్రాల జోనర్ మీద గ్రిఫ్ సాధించారు. అదే కాదు, సహజంగానే గోదావరి జిల్లాల వారికి పుట్టుకతో అబ్బే వెటకారం అనే సుగుణం వల్ల ఆయన హాస్య రస చిత్రాలు తీశారంటే ప్రేక్షకుల పొట్టలు చెక్కలవ్వక తప్పేది కాదు.

వీటితో పాటుగా ఆయనకు అత్యంత శక్తివంతమైన రచయిత ఒకరు దొరికారు. దాదాపుగా వారిద్దరూ ఒకేసారి కెరియర్ ప్రారంభించారు. ఆయనే ప్రముఖ హాస్య నటుడు ఎల్బి శ్రీరామ్ గారు. అగ్నికి వాయువు తోడైనట్టు ఒక పశ్చిమ గోదావరికు మరొక తూర్పు గోదావరి అతను దొరకడంతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమాలు చేశారు, విజయం సాధించారు.

అప్పులప్పారావు ఆ ఒకటడక్కు, జంబలకటి పంబ ఇలా మొదలెట్టి హాస్య చిత్రాలకి ఒక స్థాయి తెచ్చారు. హాస్య చిత్రాలే కాదు, కమర్షియల్ చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు, ఇలా సినిమా ఏదైనా ఈవీవీ కామెడీ ట్రాక్స్ కి పెద్దపీట వేసేవారు.

సత్యనారాయణ గారి కెరీర్ కూడా 2000 వచ్చేసరికి ఆయన హిట్ల శాతం తగ్గడం మొదలైంది. అప్పటిదాకా హాస్య చిత్రాల మీద మక్కువ చూపించి ఈవీవీ సత్యనారాయణ గారు సెంటిమెంట్ చిత్రాలతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాని ఆయన ఆశలు ఫలించలేదు. చివరికి మళ్లీ తన అచ్చొచ్చిన కామెడీతోనే తొట్టి గ్యాంగ్, ఎవడిగోలా వాడిదే, కత్తి కాంతారావు, బెండప్పారావు, ఆర్ఎంపీ చిత్రాలతో మళ్లీ విజయాల బాట పట్టారు.

ఈవీవీ సత్యనారాయణ గారి తర్వాత ఆ స్థాయి హాస్యంతో నవ్వించే దర్శకులు రాలేదని నా అభిప్రాయం. స్వయాన ఆయన సోదరుడైన ఈ సత్యబాబు గారు ఓ చిన్నదాన, బెట్టింగ్, బంగారు లాంటి చిత్రాలతో నవ్వించారు. కాని ఎందుకో ఆ జోనర్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేయలేకపోయారు.

మధ్యలో శ్రీనివాసరెడ్డి అని ఒక దర్శకుడు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, యమగోళ, మళ్లీ మొదలైంది తరహా చిత్రాలు తీశారు. కాని ఎందుకో ఆయన నుంచి కూడా గ్యాబ్ వచ్చేసింది.

2010 సంవత్సరం తర్వాత మళ్లీ కృత రకం రావడం మొదలైంది. జబర్దస్త్ కార్యక్రమం స్ఫూర్తితో ఆ తరహా చిత్రాలు రావడం మొదలయ్యాయి. అలా కితకితలు పెట్టుకుని మళ్లీ నవ్వాల్సిన తరహా హాస్య చిత్రాలని రూపొందించడంతో అనిల్ రావిపూడి గారు ప్రాచుర్యంలోకి వచ్చారు.

0: జంధ్యాల గారు రేలంగి నరసింహారావు గారు స్వయంగా కామెడీ ట్రాక్స్ రాసుకునేవారు. ఈవీవీ సత్యనారాయణ గారికి ఎల్బి శ్రీరామ్ గారి లాంటి మంచి టీం ఉంది. హాస్యంలో ఆయన శైలి చాలా విభిన్నం. ఒక లేడీస్ టైలర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, చెట్టు కింద ప్లీడర్, శ్రీ కనక మహాలక్ష్మి, ఏప్రిల్ 1 విడుదల, ఇలా 1982 సంవత్సరంలో మొదలెట్టి దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి కామెడీ సినిమాలే తీశారు.
1: సిగరెట్ సాంగ్ చూసే సాంగ్ అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తొందరగా పాడు, కమన్ సింగ్.

అశేష ప్రేక్షకుల విశేషణ ఆదరణ అందుకున్న ఈవీవి సత్యనారాయణ 1994లో ఆమె చిత్రానికి గాను నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆమె దర్శకుడిగా సుమారు 40 దాకా వివిధ సాంస్కృతిక సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు.

మూడుసార్లు తాళి తెంచిన కన్యాదానంలో భార్యని ప్రియుడికి ఇచ్చి భర్త పెళ్లి చేసిన మా నాన్నకు పెళ్లి చిత్రంలో కొడుకు తండ్రి పెళ్లి చేసిన ప్రేక్షకులు ఆదరించారంటే ఆయా సమస్యల్ని డీల్ చేయడంలో దర్శకుడి కమిట్మెంట్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కాని ఆ దేవుడికి కన్నుకుట్టిందేమో, క్యాన్సర్తో పిలిపించుకుని తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఈవీవి సత్యనారాయణ చెక్కిన కథలే ఆయన మన మధ్య లేకపోయినా కనువిందు చేస్తూనే ఉన్నాయి.

0: మీరింతవరకు నవ్వుల నావలు నడిపిన ఈవీవి సత్యనారాయణ, మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఎన్ రేణుక. మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈవీవి సినిమా.
2: నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, చిత్రగీతాలు వింటారు. అభిమన్యుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి తలంబ్రాలు. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి వందే మాతరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు వినండి జానపద గేయాలు.
5: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదిగో ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడిపిల్ల.

రుద్ది కడుగుతంటే రుద్ది రుద్ది కడుగుతంటే ఎమ్మ కాశీ గంగలోన జలకమర్తి నన్నదే, ఎమ్మ కాశీ గంగలోన జలకమర్తి నన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే.

0: తంటే తుంటలు గింటలు నరుకుతంటే ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే అలయ్యబడ్డదే కోడి పిల్ల కొయ్యంగానే కోడి కూతమానేసి కైలాసం నేను పోయినంటదే ఆ మాటలంటదే.
1: జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి రుతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి మహాసభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలుకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరైనా చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈ రోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు.
0: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 60 కోట్ల పైగా విలువ కలిగిన నూతన విద్యుత్ సబ్స్టేషన్లకు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు.

0: రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తరువాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్ల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి జాతీయ రహదారుల విస్తరణకు వేల కోట్లు కేటాయిస్తోందని చెబుతూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా రెడ్కో మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: ఈ రోజు వరకు 162 మంది వాళ్ళ సొంత ఇంటి పైన 625 కిలోవాట్లను ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ యొక్క పచ్చని భారతదేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది.
0: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు.
2: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్, గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి. ఇక్కడ ఫ్రీగా ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరం భీం అర్బన్ ఎకోపార్క్, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మంత్రి,
3: ప్రతి స్కూల్లో సుమారు 2300 మంది పిల్లలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు మతాలు అనేది చాలా రేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
0: ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డని అన్నారు. 35,077 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దేశంలో పండే వరిలో 61% తెలంగాణ నుంచే వస్తోందని తెలియజేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 1,35,000 కోట్లు ఇచ్చిందని, తాము 2 ఏళ్లలోనే రైతులకు 100 కోట్లిచ్చామని చెప్పారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తా ఆంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లా పెదవీడులో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉదయం నుంచి ఉక్కపోత, ఎండలు. ఈ సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. నైరుతి ఋతుపవనాల రాకతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీల్లో కురిసిన వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ఈ నెల 20వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. దీని ద్వారా వివిధ రకాల

0: సివిల్ క్రిమినల్ తదితర కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వేతనాలు 18,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచందర్రావు విమర్శించారు. నైరుతి రుతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమ కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరభాష ద్వారా కువైత్ ఆమీర్ ఇత్యనేన సహ పశ్చిమేషియాయాః వికసితాం సురక్షాస్థితిం చర్చితవాన్. భారతం సంయుక్త రాష్ట్రసంఘే పాకిస్తానం నిందయన్ తం ద్వేష ఉద్యోగేతి అవోచత్. ఖాద్య సురక్షయా సహ కృషకాణాం సశక్తీకరణ విషయే కేంద్రితస్య పంచదివసీయస్య బ్రిక్స్ కృషి మంత్రిణాం సమ్మేళనం ఇందోర్ నగరే ఆరభ్యతే. సామరిక మార్గ పరియోజనాయాః జోజిలా గహ్వర్ మార్గః అంతిమాం సఫలతాం ప్రాప్నోత్. యేన కశ్మీర్ ఉపత్యకయా సహ లద్దాఖస్య చ మధ్యె సర్వ ఋతు సంపర్కః వాస్తవికతయా సమీపే ఆగతః. పాకిస్తాన అధికృత కశ్మీరే ప్రదర్శనకారిణాం సురక్షాసేనాభిః సహ సంజాతీషు సంఘర్షేషు 30 అధికాః జనాః మృతాః, ప్రాయః 200 జనాశ్చ వ్రణితాః అభవన్. అపి చ కర్ణాటకస్య కేరళస్య మాహి క్షేత్రస్య చ ఉపరి అత్యధిక వృష్టేః సంభావనామభిలక్ష్య భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన రక్తవర్ణీయా సంచేతనా నిర్దిష్టా. వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అప్రాహ్ణే కువైత్ దేశస్య ప్రముఖేణ షేఖ్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబీర్ అల్ సబాహ్ ఇత్యనేన సార్ధం దూరభాషేణ సంవాదం అకరోత్. ఉభౌ నేతారో పశ్చిమేషియాయాం పరివర్తిత సురక్షా పరిస్థితిమాలక్ష్య పరస్పరం విచార వినిమయం కృతవంతౌ. ప్రధానమంత్రిణా క్షేత్రే వివర్ధిత తనావపూర్ణ విషయే గంభీరా చింతా ప్రకటితా, తథా చ కువైతస్య సార్వభౌమిక ప్రాదేశిక అఖండతాం విరుద్ధ్య విహిత ఆక్రమణాన్ ప్రతి భారతస్య ప్రతిజ్ఞా పునః ప్రతిపాదితా. అసౌ శాంతేః స్థైర్యస్య చ పునః స్థాపనార్థం తనావం న్యూనీకర్తుం సంవాదం పారస్పరిక సహభాగితాం చ దృఢయితుం పునరాపి ఆవాహనం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ విగత 12 వర్షేషు దేశస్య యూనాం మహిళానాం కృషకాణాం చ సశక్తీకరణే సర్వకారః కిమపి న అత్యజతితి. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీమోదీ అవదత్ యత్ 40 శతకోటి నాగరికాణాం ఆశీర్వచోభిః రాష్ట్ర ప్రథమస్య భావనయా సహ సర్వకారః విశ్వాసాయ వికాసాయ జనకల్యాణాయ చ సమర్పితః అస్తి. ఏతేషాం అథక ప్రయాసానాం పరిణామతః అద్య దేశః వైశ్విక స్తరె మూల సౌకర్యాత్ ఆరభ్య డిజిటల్ క్రాంతీతి పర్యంతం నూతనం పరిచయం అవాప్నోతీతి ప్రధానమంత్రి అవోచత్. వికసిత భారతస్య సంకల్పం సాధయితుం సర్వకారః సేవాయః సుశాసనస్య సమృద్ధేః చ మార్గే అవిరామం అగ్రే గమిష్యతీతి శ్రీమోదీ అధోరేఖితవాన్. మధ్యప్రదేశస్య ఇందౌర్ నగరే బ్రిక్స్ కృషి సమ్మేళనం ప్రారంభం. సమ్మేళనేస్మిన్ బ్రాజిల్ ఇండోనేషియా దక్షిణాఫ్రికా సంయుక్త అరబ్ అమీరాత్ అన్యభ్యః సదస్య రాష్ట్రేభ్యః ప్రతినిధయః సహభాగిత్వం కుర్వంతి. ఏకవింశతి దేశేభ్యః కృషిమంత్రిణః వరిష్ఠాధికారిణః విశేషజ్ఞాశ్చ సమావిష్టాః సంతి. అద్య బహూని

100.1 మెగాహెడ్స్పై ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో వినూత్న నైపుణ్యాలతో ఏఐ ఉద్యోగాలు. వ్యవసాయ సూచనలు 6:50, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బేతి బచావో అభియాన్ రైతులకు అవగాహనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం ఉంటుంది. ముదురు మామిడి తోటల పునరుద్ధరణ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐవిఎస్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం కూడా వినవచ్చు. ఇంకా పశువుల మేత వివరాలు ప్రసంగ వ్యాసం ప్రసారమవుతుంది. 7:45 వికసిద్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 9వ భాగం ప్రసారమవుతుంది. చిత్రగీతాలు వినవచ్చు. 8:35 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి. 10:00 హరికథ వినవచ్చు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి. ఇక రైతు సమాచారం ఉంటుంది. 6:35 ఇందులో చేద పురుగుల సమస్య నివారణ వివరాలు తెలుసుకోవచ్చు. 7:00 తెలుగులో వార్తలు. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు. ఇందులో గర్భ సంచి జారడం, సమస్య నుండి బయటపడటం ఎలా, నిర్వహణ శ్రీ కులపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి, శ్రీమతి జి విశాలిని. 7:45 క్రీడాలోకం. ఇందులో ఆర్చరీ క్రీడాకారుడు కోచ్ శ్రీ పి కళ్యాణ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమార్. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోనే మధురమైన పాటల పూదోట. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం. ఇందులో ఉస్తాద్ విలేత్కన్ గారి సితార్వాదన వినవచ్చు. 12:40 కార్మికుల కార్యక్రమం. ఆడపిల్లలకు ఆర్థిక భరోసా, సుకన్య సమృద్ధి యోజన పథకాలు కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అనంతరం స్వీయ కవితలు, ఆర్ వినోద్.

కుమార్ గారిచే. ఒంటి గంట 20 నిమిషాలకు చిత్రీ గీతాలు, 2 గంటల 30 నిమిషాలకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది, 3 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు, 5 గంటలకు చిత్రగీతాలు, 5 గంటల 30 నిమిషాలకు జానపద గేయాలు, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 7 గంటల 15 నిమిషాలకు రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం ప్రసారమవుతుంది. ఇందులో నాణ్యమైన విత్తనాల ఎంపిక, ఇంకా పశుగ్రాసాల సాగు వివరాలు, అనంతరం జానపద గేయం కూడా వినవచ్చు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 10వ భాగం ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వినవచ్చు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు, 10 గంటలకు రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు రేపు రాత్రి 10 గంటల 45 నిమిషాలకు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం. యువతకు బాట, ఆకాశవాణి మాట.
7: హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. యువతకు ఏఐ మేలుకొలుపు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఆధునిక సాంకేతికత, కొత్త నైపుణ్యాల ఆవశ్యకత ఈనాటి యువవాణి కార్యక్రమంలో. కృత్రిమ మీద ఏఐ రాకతో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అలీవర్ సైమన్ ఫోరం నివేదిక హెచ్చరించింది. గతంలో సులువుగా పొందిన ఉద్యోగాలు ఇక లభించకపోవచ్చని ఆ నివేదిక చెబుతోంది. ఈ హెచ్చరికను నేటి యువత ఓ మేలుకొలుపులా తీసుకుంటే భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు శారీరక శ్రమతో కూడిన బ్లూ కాలర్ ఉద్యోగాలకు ముప్పు వచ్చింది. ప్రస్తుతం ఏఐ వైట్ కాలర్ ఉద్యోగాలపై, ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఉండే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై దాడి చేస్తోంది. ఐటీ రంగంలో కోడింగ్, డేటా ఎంట్రీ, బేసిక్ కంటెంట్ రైటింగ్, కస్టమర్ సపోర్ట్, ఫైనాన్షియల్ ఎనాలిసిస్, లీగల్ డాక్యుమెంట్ రివ్యూ వంటి పనులను గతంలో ఫ్రెషర్స్ చేసేవారు. ఫ్రెషర్స్ కొన్ని రోజుల పాటు చేసే ఈ పనులను ఏఐ టూల్స్ ఇప్పుడు చిటికలో ఖర్చు లేకుండా పూర్తి చేస్తున్నాయి. దీంతో కంపెనీలు ఫ్రెషర్లను తీసుకోవడం తగ్గించి ఏఐని ఆపరేట్ చేయగల ఒకరిద్దరు సీనియర్లతోనే పని కానిచ్చేస్తున్నాయి. దీనివల్ల లక్షలాది మంది యువతకు మొదటి ఉద్యోగం దొరకటమే గగనమైపోతుంది. అయితే తాజా పరిణామాలను చూసి యువత భయపడక్కర్లేదని, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ ఎప్పటికీ మనుషులను భర్తీ చేయలేదనేది పెద్ద ఊరట కలిగించే అంశం. ఏఐ వాడడం తెలిసిన వ్యక్తి దాన్ని వాడడం తెలియని వ్యక్తిని భర్తీ చేస్తాడని మేధావులు అంటున్నారు. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సమస్యల పరిష్కారం నైపుణ్యం ఏఐకి ఉండవని, వాటిని యువత పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి విద్యార్థి తన రంగానికి సంబంధించిన ఏఐ టూల్స్ను ఒక ఆయుధంగా వాడడం నేర్చుకోవాలని చెబుతున్నారు. విమర్శనాత్మక ఆలోచన, ఒక సమాచారం మన ముందు వచ్చినప్పుడు

దాన్ని గుడ్డిగా నమ్మకుండా, ఇది నిజమేనా, దీని వెనుక ఉన్న తర్కం ఏంటి, దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని ప్రశ్నించడం. ఏఐ ఒక్కోసారి తప్పుడు సమాచారాన్ని కూడా చాలా నమ్మకంగా చెబుతుంది. అలాంటప్పుడు అది ఇచ్చిన అవుట్పుట్లో ఏది తప్పు ఏది ఒప్పోది విశ్లేషించి విమర్శనాత్మక ఆలోచన మనిషికే సాధ్యం. ఏఐ పాత పెయింటింగ్స్ను చూసి కొత్త బొమ్మను గీయగలదు, కానీ ఒక సరికొత్త ఊహకు ఒక వినూత్నమైన ఆలోచనకు రూపం ఇవ్వలేదు. వ్యాపార ప్రకటనలు, కథలు, సరికొత్త ఆవిష్కరణలలో మానవ సృజనాత్మకతకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఎదుటివారి భావోద్వేగాలను, బాధను అర్థం చేసుకోవడం, మన భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ఒక మేనేజర్ తన టీమును నడిపించాలన్నా, ఒక డాక్టర్ రోగితో మాట్లాడాలన్నా, ఒక జర్నలిస్ట్ ప్రజల కష్టాలను ప్రతిబింబించాలన్నా కరుణ, సానుభూతి అవసరం. ఏఐకి కోడింగ్ తెలుసు, కానీ కన్నీళ్లు వెనుక ఉన్న బాధ తెలియదు. సమస్యల పరిష్కార నైపుణ్యం విషయంలో క్షేత్రస్థాయిలో వచ్చే ఊహించని సవాళ్లకు సమయస్ఫూర్తితో పరిష్కారాలు వెతకడం, నిజ జీవితంలో లేదా వ్యాపారాల్లో వచ్చే సమస్యలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం మనిషి మాత్రమే చేయగలడు. ఏఐని చూసి భయపడడం మానేసి దాన్ని మనకు పని మనిషిగా మార్చుకోవాలి. గతంలో కంప్యూటర్ వచ్చినప్పుడు టైప్ రైటర్ ఉద్యోగాలు పోయాయి. కంప్యూటర్ నేర్చుకున్న వారికి లక్షలాది కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏఐ కూడా అలాంటిదే. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం వల్ల ఏఐ నుంచి మనకు కావలసిన ఖచ్చితమైన పనిని రాబట్టుకోవడానికి దానికి ఇచ్చే ఆదేశాలని ప్రాంప్ట్ అంటారు. సరైన ప్రశ్న అడగడం ఒక కళ. ఏ విద్యార్థి అయితే ఏఐకి సరైన ప్రశ్న వేసి తక్కువ సమయంలో ఎక్కువ అవుట్పుట్ తీసుకోగలడో అతనికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం విషయంలో కేవలం కోడింగ్ రాయడం ఇప్పుడు ముఖ్యం కాదు, ఆ కోడ్లో ఉన్న బగ్స్ను సరిదిద్దడం, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ను డిజైన్ చేయడం నేర్చుకోవాలి. క్రియేటివ్ డిజైనింగ్ రంగంలో ఏఐ టూల్స్ వాడి అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ నిమిషాల్లో సృష్టించడం నేర్చుకోవాలి. రైటింగ్, మార్కెటింగ్ విషయంలో టూల్స్ను కేవలం కాపీ పేస్ట్ చేయడానికి కాకుండా ఐడియాల జనరేషన్ కోసం, బ్రెయిన్ స్టార్మింగ్ కోసం వాడుతూ దానికి మన సొంత శైలిని జోడించి కంటెంట్ తయారు చేయాలి. రాబోయే రోజుల్లో ఎవరికైతే అద్భుతమైన మానవ నైపుణ్యాలు ఉండి వాటిని ఏఐ టూల్స్ సాయంతో 10 రెట్లు వేగంగా పూర్తి చేయగలరో వారికే ప్రపంచం రెడ్ కార్పెట్ పరుస్తుంది.

0: మనం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం అవసరమని తెలుసు. కానీ శారీరక కదలికలు మెదడులో ఒక అద్భుతమైన క్లీనింగ్ మెకానిజం, అంటే శుభ్రపరిచే ప్రక్రియను ప్రేరేపిస్తాయని, దీనివల్ల జ్ఞాపక శక్తి పెరిగి మతిమరుపు దూరమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచురల్ న్యూరోసైన్స్ తాజా సంచికలో ప్రచురితమైన ఒక కీలక అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం మెదడులో సహజంగా జరిగే ఈ క్లీనింగ్ ప్రక్రియ చురుగ్గా ఉంటే భవిష్యత్తులో అల్జీమర్స్ వంటి వ్యాధి నుంచి, మానసిక రుగ్మతల నుంచి మెదడులో హైడ్రాలిక్ పంప్ అంటే ద్రావణాలను ఒకచోట నుంచి మరొక చోటకు అధిక పీడనంతో పంపించే వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. మనం నడిచేటప్పుడు, నిటారుగా నిలబడేటప్పుడు లేదా పొత్తికడుపు కండరాలను కదిలినప్పుడు వెన్నెముక గుండా మెదడుకు వెళ్లే రక్తనాళాలపై స్వల్పంగా ఒత్తిడి పడుతుంది. అది సరిగ్గా ఒక హైడ్రాలిక్ పంపులా పనిచేస్తూ పుర్రె లోపల ఉండే మెదడును చాలా సూక్ష్మ స్థాయిలో కదిలిస్తుంది. మెదడులో జరిగే ఈ స్వల్ప కదలిక వల్ల దాని చుట్టూ ఉండే సెరెబ్రో ఫైనల్ ఫ్లూయిడ్ అంటే సిఎస్ఎఫ్ వేగంగా ప్రవహిస్తుంది. ఈ ద్రవం మెదడు కణాల మధ్య పేరుకుపోయిన హానికరమైన వ్యర్థాలను, ముఖ్యంగా మతిమరుపుకు కారణమయ్యే టాక్సిన్స్ ను అంటే విష పదార్థాలను కడిగేస్తుంది. మెదడును శుభ్రపరచడానికి జిమ్లో గంటల తరబడి కష్టపడవలసిన అవసరం లేదు. కేవలం రోజువారీ నడక, నిటారుగా నిలబడడం లేదా ప్రశాంతంగా లోతైన శ్వాస తీసుకోవడం వల్ల కలిగే కండరాల కదలికలు కూడా మెదడులోని వ్యర్థాలను సమర్థవంతంగా తొలగిస్తాయి అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. రోజుకు కనీసం 3000 నుంచి 5000 అడుగులు నడవడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం సుమారు 3 సంవత్సరాల పాటు ఆలస్యమవుతుందని చెబుతున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విధంగా వివరిస్తున్నారు. ఆల్ ది బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు.

0: కరుపు నిర్మూలనకు కఠిన చర్యలు. విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి అంశం మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కజొన్న ధాన్యం నిల్వలో ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్టుగా అంచనా వేయడమైంది. సుమారు 2.4% పురుగుల వలన, 2.5% ఎలుకల వలన, 0.85% పక్షుల వలన, ఇంకా 0.68% అధిక తేమ వలన ధాన్యాన్ని నష్టపోతున్నారు. అన్ని ధాన్యపు పంటలలో కలిసి నష్టం సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కావున సరైన జాగ్రత్తలు నిల్వ సమయంలో తీసుకున్నట్లయితే నికరాదాయం పెరుగుతుందని మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న నిల్వలో ఆశించు కీటకాలలో ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు, కాప్రా బీటిల్, పిండి పురుగులు ముఖ్యమైనవి. ధాన్యాన్ని నష్టపరిచే విధానాన్ని బట్టి పురుగులను 2 రకాలుగా విభజిస్తారు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు, గింజ బయట ఉండే నష్టం కలిగించే పురుగులు. గింజ లోపల అభివృద్ధి చెందే పురుగులు గురించి, ఇవి లార్వా దశలో గింజల లోపల చేరి పోషక పదార్థాలను తినివేసి అక్కడ జీవిత దశలన్నీ పూర్తి చేసుకుని తల్లి పురుగు గింజలను రంధ్రం చేసుకుని బయటికి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి వడ్ల చిలుక, ముక్కు పురుగు మొదలగునవి. వడ్ల చిలుక, వీటి రెక్కల పురుగులు పొలంలోనే గింజలపై గురుడ్లు పెడతాయి. నిల్వ చేసినప్పుడు ఈ గురుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజకు చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి నష్టపరుస్తాయి. ఇవి తమ జీవిత చక్రాన్ని నెల రోజుల్లో పూర్తి చేసుకుంటాయి. కాబట్టి సంవత్సరానికి 11 నుండి 12 తరాల పురుగులు గింజలను ఆశించి నష్టపరుస్తాయి. గోదాములలోని ఉపరితలంపై రెక్కల పురుగులు గాలిలో ఎగరడం చూసి వడ్ల చిలక ఆశించినట్లు గుర్తించవచ్చు. మొక్కజొన్నను నిల్వ చేసినప్పుడు ఈ పురుగు వలన ధాన్యం నుంచి 1.5 అడుగు లోపల వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఇక ముక్కు పురుగు గురించి, ఇవి 3 మిల్లీమీటర్లు పొడవుండి తల భాగం సన్నని ముక్కుగా బయటకు వచ్చి ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటాయి. ఆడపురుగులు గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గురుడ్లు పెట్టి పైన జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి. అక్కడక్కడ ఒక్కొక్క ఆడపురుగు గింజకు 1 చొప్పున 150 నుండి 250 వరకు గురుడని పెడుతుంది. ఈ గురుడ్ల నుంచి కాలు లేని మెత్తని పిల్ల పురుగులు వెలువడి గింజలోనే ఉండి అందులోని పదార్థాన్ని పూర్తిగా తిని పై పొరను మాత్రం మిగులుస్తాయి. తల్లి పురుగులు బయటకు వచ్చి 3-5 మాసాలు జీవించి మళ్లీ మళ్లీ మొక్కజొన్నకు నష్టం కలగజేస్తాయి. ఇక గింజ బయట నుంచి నష్టం కలిగించే పురుగులు, ఈ పురుగులు ధాన్యం బయట ఉండి మిగిలిపోయిన లేదా పగులు ఉన్న ధాన్యంపై ఆశించి తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి తుట్టె పురుగు, నుసి పురుగు, పిండి పురుగులు. ఇక తుట్టె పురుగు గురించి ఈ విధంగా, ఈ పురుగు లార్వాలు ఎక్కువగా ముక్కలైన గింజలను, పిండిని ఆశించి నష్టపరుస్తాయి. లార్వాలు విడుదల చేసే చిలుకు దారాల వలన గింజలు పురుగు కోశస్థ దశ గుళ్ళు, అవి విసర్జించే మలమూత్రాలు అన్నీ కలిపి ముద్దగా తయారవుతాయి. లార్వాలు గింజలను తినడం వలన జరిగే నష్టం కన్నా ఈ విధంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రెక్కల పురుగులు ఒక్కొక్కటి 60 నుండి 160 గుడ్లను గింజల సంచుల, గోదాముల గోడలపైన పెట్టి గింజను నష్టపరిచే లార్వాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక నుసిపురుగు యొక్క లార్వాల కన్నా తల్లి పురుగులే ఎక్కువగా నష్టపరుస్తాయి. మొక్కజొన్న గింజలను తక్కువ తేమ శాతంతో నిల్వ ఉంచినప్పుడు కూడా ఈ పురుగు

బలమైన దవడలు కలిగి ఉన్నందున గింజలకు ఎక్కువ నష్టం కలగజేయడమే కాకుండా గింజె లోపలకు గురుడ్లను చొప్పించగలదు. ముదురు కాఫీ రంగులో ఉన్న ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు రోజుకు 10 చొప్పున దాదాపు 400 నుండి 500 గ్రుడ్ల వరకు పెడుతుంది. తల్లి పురుగులు చేసే నష్టం వలన గింజలు ముక్కలుగాను పిండిగాను తయారవుతాయి. ఈ నష్టపరిచిన గింజ ముక్కలు పిండిని లార్వాలు తిని తిరిగి తల్లి పురుగులు ఎదుగుతాయి. ఈ పురుగు ఆశించిన బస్తాల నుండి పిండి రాలడం గమనిస్తాము. ఇక పిండి పురుగు. ఈ పురుగు ధాన్యం కన్నా మొక్కజొన్న పిండిని ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఇది రోజుకు 2 నుంచి 3 చొప్పున మొత్తం 300 నుండి 400 వరకు గ్రుడ్డను పెడుతుంది. పురుగులు పిండి లోపాల సొరంగాలు నిర్మిస్తూ ఒక విధమైన వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల పిండి పూర్తిగా దెబ్బతిని నాణ్యత కోల్పోతుంది. ఇక పురుగుల వలన కలిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. గింజె బరువు తగ్గిపోతుంది. పురుగు పట్టిన ధాన్యానికి శిలీంధ్రాలు ఆశించి ధాన్యం రంగు మారిపోతుంది. రుచి వాసన మారిపోయి ధాన్యం తినడానికి పనికిరాదు. నాణ్యతతో పాటు మొలక శాతం తగ్గిపోతుంది. ప్రోటీన్లు పోషక విలువలు తగ్గిపోతాయి. నాణ్యత తగ్గుట వలన మార్కెట్లో ధర పలకదు. తర్వాత శాస్త్రవేత్తలు శిలీంధ్రాల వలన కలిగే నష్టాల గురించి ఈ విధంగా తెలియచేస్తున్నారు. ధాన్యం నిల్వలో తేమ శాతం ఎక్కువైతే శిలీంధ్రాలు ఆశించి గింజలన్నీ అట్టకట్టుకుని పోయి వేడెక్కిపోతాయి. బూజు తెగులు ఆశించిన విత్తనం మొలక శాతం తగ్గి నాణ్యత కోల్పోతాయి. నిల్వ ధాన్యాన్ని ఆశించే శిలీంధ్రాలలో ముఖ్యమైనవి ఆస్పెర్జిల్లస్, పెనిసిలియం. శిలీంధ్రాలు నిల్వ ధాన్యాన్ని 2 విధాలుగా నష్టపరుస్తాయి. 1, ధాన్యాన్ని ఆశించి వేడి పుట్టి అట్టలు కట్టి నాణ్యత కోల్పోవడం. 2, విషపూరితమైన అఫ్లోటాక్సిన్ లాంటి పదార్థాలను విడుదల చేయటం. దీని వలన మొలక శాతం దెబ్బతినడమే కాకుండా ధాన్యం బరువు, పోషక విలువలు కోల్పోయి దుర్వాసన వేస్తూ నాణ్యత తగ్గుట వలన మార్కెట్ ధర పలకదు. అలాగే విషపూరిత అఫ్లోటాక్సిన్ వల్ల ఆహారం విసుతులేమై మనసులో, పెంపుడు జంతువుల్లో రకరకాలైన వ్యాధులు కలగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. శిలీంధ్రాలు ఆశించడానికి గల కారణాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. నిల్వ ధాన్యంలో అధిక తేమ శాతం ఉండడం, నిల్వ ఉంచిన గదిలో అధిక ఉష్ణోగ్రత ఉండడం, పొలంలో తెగులు సోకిన ధాన్యాన్ని గ్రేడింగ్ చేయకుండా నిల్వ చేయటం, పురుగులు నల్లులు ధాన్యాన్ని ఆశించినప్పుడు. ఎలుకల వలన కలిగే నష్టాలు. ఎలుకల వలన 2.5% ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిట్టెలుక, నల్ల ఎలుక, గోధుమ రంగు ఎలుక, పందికొక్కు ముఖ్యమైనవి. గింజలను ఆశించే ఎలుకలు ఈ విధంగా ఉన్నాయి. ఎలుకల వలన నిల్వ ధాన్యానికి 3 రకాలుగా నష్టం కలుగుతుంది. ఎలుకలు ధాన్యాన్ని ఎక్కువ పరిమాణంలో తింటాయి. మలమూత్ర విసర్జన ద్వారా, వెంట్రుకలు రాల్చడం ద్వారా కలుషితం చేస్తాయి. నిల్వ చేసే గోనె సంచులను, గాజలను కొట్టివేస్తాయి. ఇక నిర్వహణ పద్ధతి ఈ విధంగా చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ధాన్యాన్ని నూర్చడానికి ఉపయోగించే పనిముట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. కోసిన తర్వాత ధాన్యంలో తేమ శాతం 20-24% వరకు ఉంటుంది. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నీరుగా గింజలను ఆరబెట్టకూడదు. కావున ధాన్యంలో తేమ శాతం క్రమేపీ 12 వచ్చే వరకు నీడలో ఆరబెట్టాలి. తీక్షణమైన ఎండలో నేరుగా గింజలను ఆరబెట్టకూడదు. ధాన్యాన్ని శుభ్రపరిచి నిల్వ చేసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే గదులు, గోదాములు శుభ్రం చేసుకుని పగుళ్లు, ఎలుకలు, కన్నాలు ఉంటే వాటిని సిమెంట్ తో పూడ్చుకోవాలి. క్రొత్త ధాన్యాన్ని పాత ధాన్యంతో కలపరాదు. గోదాము గోడలకు సున్నం వేయించుకుని మలాథియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 3 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వీలైనంత వరకు కొత్త సంచులు వాడాలి. ఒకవేళ పాత సంచులను డెల్టా మిత్రిని 1.5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందు ద్రావణంలో 10 నిమిషాలు ముంచి నీడలో ఆరబెట్టాలి. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. ఎలుకలు ప్రవేశించని విధంగా గోదాము నిర్మించుకోవచ్చు. పునాదిని 2-3 అడుగులు నేలపైకి నిర్మించి చుట్టూ సజ్జాను ఏర్పాటు చేసినచో ఎలుకలు ప్రవేశించలేవు. తగినంత గాలి వెలుతురు వచ్చే విధంగా కిటికీలను, వెంటిలేటర్లను అమర్చి జాలి బిగించుకోవాలి. నిల్వ ఉంచిన బస్తాలను గోదాము గోడలకు తగలకుండా కనీసం 1/2 మీటరు ఎడమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన సంచులకు గాలి తగలడమే కాకుండా గోడల నుంచి తేమ శిలీంధ్రాలు లాంటివి రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మనసులు తిరగడానికి అనువుగా ఉండి పురుగుల తాగిడిపై నిఘా ఉంచవచ్చు. బస్తాలను నేరుగా నేల కారించకుండా బస్తా సైజు చెక్క పీటలను తయారు చేసుకుని వరుసగా గోదాములో పేర్చి వాటిపై ధాన్యపు బస్తాలను పేర్చుకోవాలి. గోదాములలో బస్తాలను టార్పాలిన్లతో కప్పి ప్రతి టన్ను గింజకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్లలు 3 పెట్టి 5 రోజులు ఊదర పెట్టడం వలన గింజె లోపల ఉన్న అన్ని దశలలోని పురుగులు నివారించుకోవచ్చు. ఎలుక కన్నాలలో కూడా ఈ బిళ్లలను వేసి మూసినట్లయితే ఎలుకల

0: నివారించవచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంటి అవసరాల కోసం తక్కువ మొత్తంలో గింజలను నిల్వ ఉంచుకునేటప్పుడు వేపాకు, యూకలిప్టస్ ఆకులు, పసకొమ్మలు మొదలైన వాటిని కలపడం వలన నిల్వలో ఆశించే పురుగులను నివారించుకోవచ్చు. ఫరాద్ ఆయుర్వేదపు బిళ్లలను క్వింటాలకు 4 చొప్పున ఉంచి పిండి పురుగు, పెంకు పురుగు, తుట్టె పురుగు, నుసి పురుగు, ముక్కు పురుగును నివారించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మొక్కజొన్న నిల్వలో పురుగుల నివారణ గురించి మనకు తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ వివరాలు పాటించి ధాన్యాన్ని చక్కగా నిల్వ చేసి చక్కటి అమ్మకానికి తయారు చేసుకుని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్టాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరీ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ ఆథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే. ఏ జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరెంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें

0: पूछिए कि डीजी स्वयं भी यहाँ से ऑनलाइन जुड़ते हैं। अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था, आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग देने वाले हैं।
1: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం జూలై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమాపేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
2: किसी भी राज्य का मैं एक बताना चाहता हूं, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
1: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 ఉత్తరప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన 1 ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుకా సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడ్డం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో విదేశీ వ్యవహారాల

0: మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయ తరుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ రైతులకు అవగాహనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో ముఖాముఖి.
1: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
2: నమస్తే అండి.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
2: భారత ప్రభుత్వము జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్లింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నది అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి.

0: అంటే మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడం, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండోతెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే ఒక ఎకరం నుంచి మూడు ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వి షేప్లో కట్ చేసుకొని ఒక 15 సెంటీమీటర్స్ డెప్త్లో తీసుకొని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన ఒక 1/2 కేజీ వరకు నమూనాని మన కోఆర్డినేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకొని భూసార పరీక్షా కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడం, చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడం, రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రీయ కార్బన్ నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్య నత్రజని తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనం పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 కేజీలు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్ట దశలో 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే ఒక చివరి దిక్కులో 13 కేజీలు పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావ అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రోత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్లి రైతుల ముంగిట శాస్త్రోత్తలు వెళ్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు కేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ కేతీ బచావ అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే

0: ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రియ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 65 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్లయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రియ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువులని మనం కలియదున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి జీలుగా జన్మును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేత అంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా వేస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువగా సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదును కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా రసాయనిక ఎరువులు యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడ వాతావరణ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?

0: విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతుల్ని ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గర నుండి మరి చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటల పైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ రైతులకు అవగాహనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో ముఖాముఖి విన్నారు.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదేలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-1850-1551.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
6: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
5: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
5: నిజంగా?
4: 16 అనాల నిజం.
7: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800-1850-1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మరొక అంశం ముదురు మామిడి తోటల పునరుద్ధరణ పరిచయ కార్యక్రమం వింటారు.
8: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మామిడి పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మామిడి చెట్లు ముందు బాగానే ఉంటాయి, ఆ తర్వాత గడిచిన కొద్దీ ముదిరిపోతాయి. మామిడి ముదురు తోటల పునరుద్ధరణ ఎంతో అవసరం అంటున్నారు వ్యవసాయ కళాశాల అశ్వారావుపేటలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్. మామిడి ముదురు తోటల పునరుద్ధరణ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
9: నమస్కారం.
8: ముదురు తోటల పునరుద్ధరణ అంటే ఏమిటి?
9: ముఖ్యంగా ఇటీవల కాలంలో అధిక విస్తీర్ణంలో మామిడి తోటలు నిర్వీర్యమై తక్కువ దిగుబడులను, సరైన నాణ్యత లేని కాయలను ఇస్తున్నాయి. చాలా తోటల్లో ఇప్పటికే సరైన శిక్షణ కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి తోటల్లో చెట్లు గుబురుగా, దట్టంగా ఉండి సరైన తగినంత సూర్యరశ్మి లేక కిరణజన్య సంయోగక్రియ సన్నగిల్లి తగినంత ఆహారం తయారు చేసుకోవడం లేదు. ఫలితంగా అవి తక్కువ పూత మరియు కాతలను ఇస్తున్నాయి. అలాంటి చెట్లలో చీడపేడలు కూడా ఎక్కువై పూత కాతలు తగ్గి వచ్చిన దిగుబడి నాణ్యత లేనిదై ఉంటుంది. ఇలాంటి చెట్లను లేదా తోటలను తొలగించి కొత్త మొక్కలను నాటడం కంటే కూడా ఉన్న చెట్లనే బాగు చేసుకొని, అంటే ఈ తోటలనే పునరుద్ధరణ చేసుకొని మంచి ఫలితాలను పొందవచ్చు.
8: మామిడి తోటలు ముందు బాగానే దిగుబడినిస్తూ ఉంటాయి, రాను రాను మామిడి దిగుబడి తగ్గటానికి కారణాలు ఏంటంటారు?
9: ఇలాంటి ముదురు చెట్లలో గాలి వెలుతురు, అంటే సూర్యరశ్మి ఆశించినంతగా ప్రసరించదు. సూర్యరశ్మికి, పూత కాతలకు, ఉత్పత్తి ఉత్పాదకతలకు, నాణ్యతలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సూర్యరశ్మి వల్లనే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. ఆహారం వల్లే మనకి మామిడి కాయలు, అంటే దిగుబడులు పెరుగుతాయి. సూర్యరశ్మి వల్ల పూత కాతలు పెరిగి చివరికి ఉత్పత్తి పెరిగి దిగుబడుల నాణ్యత కూడా మెరుగవుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో చెట్లు దట్టంగా ఉండటం వల్ల లోపలికి గాలి వెలుతురు తగినంత ప్రసరించకపోవడం వల్ల లోపల నీడ, అదేవిధంగా చీకటి ఏర్పడి ఈ వాతావరణం చీడపీడలకు అనుకూలంగా ఉండటం వల్ల వాటి బెడద ఉధృతి ఎక్కువై నష్టాలు కలిగి సస్యరక్షణ కూడా కష్టమవుతుంది. దానివల్ల ఏంటంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా సూర్యరశ్మి తగినంత ప్రసరించకపోవడం వల్ల, తగినంతగా ఆహారం తయారు చేసుకోకపోవడం వల్ల చెట్ల లోపలి భాగాల్లో కొమ్మలు రెమ్మలు బలహీనంగా ఉండి పుష్పించట్లేదు. ఒకవేళ పుష్పించినా తక్కువగా వస్తున్నాయి. వాటి వల్ల పూలు తగినంత సంఖ్యలో లేకపోవడం వల్ల పిందెలు కట్టడం లేదు. ఒకవేళ పిందె కట్టినా కూడా కాయలు

0: ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది. కాయలు ఏర్పడినా కూడా ఉన్న కాయలు సహజసిద్ధమైన ఆకారం పరిమాణం అదేవిధంగా వాటికి సహజసిద్ధమైన రంగు కూడా సరిగా ఏర్పడలేదు. అదేవిధంగా చెట్ల వరుసల మధ్యలోకి చొచ్చుకుంటూ పెరగటం వల్ల రెండు చెట్లు ఒకదానికొకటి బాగా చొచ్చుకుపోవడం వల్ల మధ్యలో అంతర్కృషి కూడా ఆటంకం ఏర్పడుతుంది. అదేవిధంగా పొడుగ్గా పెరిగిన చెట్లపై సస్యరక్షణ మందులు పిచికారీ చేయడం కాయకోత కూడా కష్టమవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి తోటల్లో దిగుబడులు తగ్గటం సాగు ఖర్చులు పెరగటం వల్ల నికర రాబడులు తగ్గుతున్నాయి. అందువల్ల ఏంటంటే మనం ఈ ముదురు మామిడి తోటలను వయసు బాగా పెరిగిపోయిన తోటలను అదేవిధంగా విత్తనం ద్వారా వృద్ధి చెందించిన మొక్క తోటలను కూడా ఇప్పుడు మనము ఈ ముదురు మామిడి తోటల పునరుద్ధరణ పథకం ద్వారా మనం మనకి అనుకూలమైన రకాలుగా వీటిని మార్చుకోవచ్చు.
1: ఈ ముదురు మామిడి తోటల పునరుద్ధరణ ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా ఈ మామిడి తోటల పునరుద్ధరణ కోసం చెట్టు మొదలు మీద వచ్చిన అన్ని కొమ్మలను కత్తిరించుకోవాలి. అనగా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించుకొని ఆరోగ్యంగా ఉన్న కేవలం 3-4 కొమ్మలను మాత్రమే ఉంచుకోవాలి. ఈ కొమ్మలను కత్తిరించడానికి కేవలం రంపాన్ని మాత్రమే వాడాలి. దీనివల్ల కత్తిరించిన భాగం నునుపు అవుతుంది. ఒకవేళ కొమ్మలను గొడ్డలతో నరికితే నరికిన కొమ్మ చివర్లు ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల అక్కడ వర్షాకాలంలో నీరు నిలిచి శిలీంధ్రాలు పెరిగి తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కొమ్మలను 45 degrees కోణంలో కత్తిరించడం వలన ఒకవేళ వర్షపు నీరు పడినా కూడా జారిపోతుంటుంది. అదేవిధంగా ఈ కొమ్మలను కత్తిరించేటప్పుడు ముఖ్యంగా బాగా మనకు ఉపయోగపడే 3 బలమైన కొమ్మలను మాత్రమే ఉంచుకోవాలి.
1: కొమ్మలు కత్తిరించిన తరువాత మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఈ కొమ్మలను రంపంతో కత్తిరించిన తర్వాత బ్లైటాక్స్ అనే మందును 3 grams, అదేవిధంగా క్లోరిఫైర్ఫాస్ అనే మందును 2.5 milliliters లీటర్ నీటికి కలిపి మొదలు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కత్తిరించిన భాగంలో బ్లైటాక్స్ పేస్ట్ పూసినట్లయితే తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత నీటిని వదిలి ఒక చెట్టుకు 1 kilo చొప్పున యూరియా వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కత్తిరించిన భాగంలో 3-4 nelalo చాలా కొమ్మలు వస్తుంటాయి. వాటిలో కేవలం 3-4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగిలిన వాటినన్నింటినీ కత్తిరించాలి. తదుపరి కొన్ని రోజుల తర్వాత ఈ 3-4 కొమ్మల్లో ఆరోగ్యంగా ఉన్న వాటిని అలాగే ఉంచి మిగిలిన వాటిని కూడా కత్తిరించుకోవాలి. ఇలా మిగిల్చిన 3-4 కొమ్మల మీద మనకి నచ్చిన రకం నుంచి దశరి గాని బంగినపల్లి గాని కలెక్టర్ గాని ఇలా మనకి ఏ రకం నచ్చుతుందో ఆ రకానికి సంబంధించిన సయాన్ అంటే అంటు కొమ్మలను తీసుకొచ్చి ఇవి మనం కత్తిరించిన కొమ్మల మీద వెనీర్ గ్రాఫ్టింగ్ లేదా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మనం అంటు కట్టుకున్నట్లయితే అప్పటి నుంచి ఆ అంటు కట్టిన కొమ్మల మీద మాత్రమే మనకి కొత్త చిగుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ముదిరిపోయిన మామిడి చెట్టు నుంచి ముఖ్యంగా లేత చిగుర్లను మనం వేరే మొక్క మీద నుంచి తీసుకొచ్చి అంటు కట్టడం వల్ల వాటి నుంచి మనకి వేగంగా పూతాపింద వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కోరుకున్న రకం ఇక్కడ ఇప్పటి నుంచి పెరిగే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులారా, విన్నారు కదా, ముదురు మామిడి తోటలను గనక పునరుద్ధరించుకుని అనేక లాభాలు పొందవచ్చు అంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు. మరి చాలా ధన్యవాదాలండి, మా రైతు సోదరులకు చాలా విషయాలు తెలియజేశారు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ముదురు మామిడి తోటల పునరుద్ధరణ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు.
3: अरे सुन तो
4: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
3: किसको?
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
3: अच्छा ये बात है.
4: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है.
4: ऐसा क्या?
3: हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
3: हाँ,
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें, किसानों का दोस्त किसान कॉल सेंटर.
2: కార్యక్రమంలో మరొక అంశం, పశువుల మేత వివరాల గురించి ప్రసంగం వింటారు.
6: పశుగ్రాసర్ అనేది

0: పాడి రైతులకు అందరికి కూడా చాలా వరకు అవసరం అండి. ఎందుకంటే పాడి రైతులకి దాంట్లో సుమారు 60-70% అనేది దాణా ద్వారానే ఖర్చు అవుతుంది. ఈ పశుగ్రాసాలని కనుక మనం సాగు చేసి వాటికి వేయటం వల్ల 30-40% వరకు కూడా ఈ పాడి రైతులకి దాణా ఖర్చుని తగ్గించవచ్చు. పాడికి ఆధారం పచ్చిమేత అనేది మన పెద్దల నానుడి. కానీ పాడి పరిశ్రమపై ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వరిగడ్డిని కానీ దానాన్ని కానీ వేసిన వల్ల ఈ పాల దిగుబడిని పెంచడం జరుగుతుంది. దాంతోపాటు ఈ పచ్చిమేతను కూడా మైపినట్లయితే పశువులు అనేవి ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదగవచ్చి పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాని ద్వారా రైతుకు ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. మన రాష్ట్రంలో చూస్తే చాలా వరకు కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రం అనేటువంటి పాడి పరంగా పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సుమారు 14% అనేది ఈ పశుగ్రాసం విస్తీర్ణం ఉంది. కానీ మన దగ్గర అది కేవలం 2% కంటే తక్కువగా ఉంది. దీని ద్వారా రైతులపై ఆర్థికంగా చాలా వరకు కూడా నష్టం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పశుగ్రాసాలు పెంచడం వల్ల దానా ఖర్చు తగ్గించి రైతుకు ఆర్థికంగా లాభం కూడా చేకూర్చడం జరుగుతుంది. పశుగ్రాసాలు అనేవి ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. 1 ఏకవార్షికాలు, 2 బహువార్షికాలు, 3 లెగ్యుమినస్ పంటలు అంటారు, అంటే దీనిలో మాంసకృత్రి అనేది ఎక్కువగా ఉంటుంది, 4 ఇతర రకమైన చెట్లు. ఏకవార్షికాల్లో సాధారణంగా జొన్న, మొక్కజొన్న, మేతజొన్న ఇలాంటివన్నీ కూడా ఏకవార్షికాలు అంటారు. ఇవి కేవలం 1 సంవత్సరం వరకు వస్తాయి. మనకి 2-3 కోతలు అనేది రావటం జరుగుతుంది. ఈ దీంట్లో జొన్న కానీ మొక్కజొన్న కానీ చూసుకున్నట్టయితే ఇది ఎకరానికి 15-20 కేజీల వరకు వేయటం జరుగుతుంది. ఈ సాళ్ళ మధ్య కేవలం 25-30 సెంటీమీటర్లు అనేది విడిగా ఉంచినట్టయితే మొక్కజొన్నది వేయటం జరుగుతుంది. వీటికి అనువైన మాసాలు జూన్ నుంచి ఆగస్టు కానీ, ఫిబ్రవరి నుంచి మే కానీ ఇవి అనువైన మాసాలండి వేయటానికి. వేసిన తర్వాత ప్రతి 15-15 రోజులకు ఒకసారి తడిపినట్టయితే ఈ తడి సరిపోతుంది. మొదటి కోత అనేది 50-55 రోజుల తర్వాత కొయ్యటం జరుగుతుంది. సంవత్సరం మీద మొత్తం 3 కోతలు అనేది వస్తుంది. దీంట్లో దిగుబడి ఎకరానికి 20-25 టన్నులు అనేది రావటం జరుగుతుంది. ఈ జొన్న కానీ మొక్కజొన్న రకరకాలు PC23 లేదా SSG అనేవి ఈ హైబ్రిడ్ రకాలు. వీటిని వేసినట్టయితే దిగుబడి కూడా ఎక్కువ రావటం జరుగుతుంది. 2 బహువార్షికాలు. బహువార్షికాలు అనేది నీటి లభ్యత మీద ఆధారపడి ఎక్కువ నీరు గినక ఉన్నట్టయితే ఈ బహువార్షికాలని వేసుకోవడం జరుగుతుంది. ఇవి గినక ఒకసారి వేసుకున్నట్టయితే 5-6 సంవత్సరాల వరకు కూడా రైతులకి పశుగ్రాస కొరత అనేది నివారించవచ్చు. దీనిలో ముఖ్యంగా నేపియర్ గడ్డి, 2 పారాగడ్డి, 3 గిని గడ్డి అనే రకాలున్నవి. ప్రస్తుతానికి రైతులు చాలా వరకు కూడా ఈ నేపియర్ గడ్డినే వేయటం జరుగుతుంది. దీంట్లో కోవన్, కోటు, కోత్రి, కోఫోర్ మొదలగు రకాలు ఉన్నాయి. వీటిని మొలకెత్తిన వేయటానికి అనువైన సమయం ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మధ్యన నాటవచ్చు. ఇది ఎకరానికి సుమారుగా 16,000 కాండపు మొక్కలు అనేది అవసరమవుతాయి. కాండపు మొక్కల్ని పెట్టేటప్పుడు ముందుగా రైతులు బోదెలు గినక పొలంలో తయారు చేసుకొని బోదెలలో వీటిని చెరుకు నాటినట్టుగా ఈ కాండపుని నాటాలి. ఒక్కొక్క కాండపు కనుపు మధ్య 60-60 సెంటీమీటర్లు అనేది ఉంచాలి. నాటిన తర్వాత ప్రతి 10 రోజులకోసారి తడి పెట్టుకుంటూ కొంచెం యూరియా లాంటిది వేసుకున్నట్టయితే మొదటి కోతకి 55 రోజుల్లో రావటం జరుగుతుంది. ఇవి 50 రోజుల కోత తర్వాత తిరిగి 40 రోజులకోసారి కూడా కత్తిరించుకుంటూ ఉండొచ్చు. దీని నుంచి సంవత్సరానికి 6 కోతలు అనేవి వస్తాయి. 40 టన్నులు అనేది దిగుబడి రావటం జరుగుతుంది.
1: మీరింతవరకు పశువుల మేత వివరాల గురించి ప్రసంగం విన్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

రేపు ఉదయం 7:45 క్రీడాలోకం కార్యక్రమంలో ఆర్చరీ క్రీడాకారుడు కోచ్ శ్రీ పి కళ్యాణ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి టి కిరణ్ కుమారి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన అంశం మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
3: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్లు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పీఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకున్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్ లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్ లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మ నిర్భర్ పథకం కింద మొదట విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకుంటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా

0: కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్ గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేతైనా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద లైవ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు. సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్ గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్, కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ అవసరం లేదు, వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జన్ధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్ కి డైరెక్ట్ గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మ నిర్భర్ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి చౌకధారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీలో పాటలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన 2 శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్ కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్నట్టు లబ్ధిదారులు వివాహానికి మహిళలకి అయితే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతుందని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని 10 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో 10ల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే విధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24

0: వచ్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, గిరియాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైన స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణములు 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించబడను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ల రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ల మూడో విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును సెప్టెంబర్ 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికెట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పైబడి వడ్డీని లబ్ధిదారుడు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వానిధి లబ్ధిదారుడుకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ది పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్దిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, యూపీఐ వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్దిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పీఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 9వ భాగం రికార్డింగ్ కార్యక్రమం వింటారు.

మీరు ఇంతవరకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 9వ భాగం విన్నారు. ఇది రికార్డింగ్ చేయబడిన కార్యక్రమం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతలు వినండి. ముందుగా మీరు వింటున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట లారీ డ్రైవర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 8:40 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య 9:00 న్యూస్ 8:09 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మతి. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
1: ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటూ

ఈనాడు ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నా.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థలమేదనగా కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపముందున్న కాలటి అగ్రహారమనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలా కాలం వరకు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకుని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బకుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏది ఏమైనా అతడారేండ్ల వయస్సుకే అతడారేండ్ల వయస్సుకే

గురువుల సాన్నిధ్యమున అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకనక గృహస్థుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును కొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దానిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధుక పాత్రయందు ఉంచిందా ఇల్లాలు. శంకరుడు ఆమె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు.

అని శ్రీ సూక్తమున ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గృహుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్థానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటి దాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవర్షప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు మానవ కళ్యాణమును

నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణ తత్వ జిజ్ఞాస కలిగి కంటికగపడు చరాచరములన్నీయు అస్థిరములనియు ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనచ్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాల వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీభవించలేదు. సరికదా, అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు అటుతనయ అభిమతమున గడ్డ

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలిచే పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నాకాయువు తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఎడల సన్యసించి తిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగాని ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితిమే మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుటకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును మరి, మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కాని మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము, మకరి మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే

కలిగించి వెళ్లగలను సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయ్యతని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో బాలక నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానం

బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి, ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్నను సరే, నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమక్రియలు ఆచరించి నీకు ఉత్తమ గతు

స్వామి, నేను నిర్వికల్పుడన్, నిరాకార స్వరూపుడన్, సర్వవ్యాపకుడను. ఇంద్రియములతో నాకెప్పుడునూ ఎలాంటి సంబంధమునూ లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగాని గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందు వలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునకు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరునకు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్లు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయునంత ఉద్ధృతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీగర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు

ఈ విధంగా జలాకర్షణ మంత్రం జపించడం ద్వారా నర్మదా నదీ ప్రవాహమునంతను తన కమండంలోనికి గ్రహించి వేశాడు శంకరుడు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతన మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, నాయనా శంకర, నర్మదా నదీ విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి నీవు సత్వరము కాశీక్షేత్రం చేరుకుని బ్రహ్మ విద్యా పరంపర ధన్యమగునట్లుగా ప్రస్థానత్రయ భాష్యములు

రచించి అత్తడ విద్వన్ మండలికి బోధింపమని ఆదేశించారు గోవింద భగవత్పాదుల వారు. అంతట శంకరుడు, గోవింద దేశకుని

గురుదేవుని ఆజ్ఞను శిరసావహించి కాశీక్షేత్రం చేరుకున్నాడు శంకరు. నాడు కాశీపట్టణం సర్వభారతావనికి పుణ్యక్షేత్రమే కాక ఉత్తమ విద్యాపీఠంగా కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితుల మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళదేశానికి చెందిన విష్ణుశర్మ అనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా విక్రంకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతో మోఖముద్గరమను పేర అప్పటికప్పుడు 12 శ్లోకములు చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు.

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపుము, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు విక్రంకరణే అని నీవు వల్లించే ధాతు పాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపుము అని. భజ గోవిందు అను మొగటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును, అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. ఈ కాలంలో అదే కాలంలో అలా ఉండగా ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకుని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు ప్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే, ఓ చండాలుడా, దూరముగా తొలగిపొమ్ము, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా, ఏమేమి నన్ను దూరముగా తొలగిపోతున్నావా.

ఏమేమి దూరముగా పొమ్మనుచుంటివి, దూరముగా పోపో అనుచుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా? శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముకు మధ్యమాంసాస్తిక నిర్మితములై ఒకే రకమగు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తనకి పొమ్మును చున్నివా? అదెట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపుము. ఇంతకు నీవు యోగివా? కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడుటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞాన లేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావభావకుడగు నేను, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

ఎట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడై

చిట్లు ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా బోధిస్తూ తనకు ప్రథమ శిష్యుడును, అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తాను నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్ర భాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడగు వ్యాస మౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు: శంకర శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరిహీ.

స్వామి, అపరశంకరులకు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులకు మీరును ఇలా వాదించుటకు పూనుకున్నప్పుడు కింకర

మగు మేమేమి చేయగలము ఆలోచించండి అని ప్రాధేయపడగాని వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థానత్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థానయాత్రకు బయలుదేరి త్రివేణి సంగమస్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వ మీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడగు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు రాయించదలిచి వెళ్ళగా అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినను వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించుడికే నిశ్చయించుకుని అన్నాడు, ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతి నగరంలో ఉన్నాడు. కనుక నీవక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానుడిలా అన్నాడు, మండనమిశ్ర, తొందరపడకు, ఇతనెవరనుకున్నావు?

ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడన్నాడు, మండనమిశ్ర, నేను వాద భిక్షకు వచ్చాను గాని అన్న భిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వాణిలో ఏది ఉత్తమమైనదో మనము లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడగు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుడుకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని, తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు. ఉభయ భారతికి మాధ్యస్థ

0: సభకు వచ్చి మండన మిశ్రుని మెడలో శంకరుని మెడలో చెరి యొక్క పూలదండ వేసి ఎవరి మెడలోని పూల మాలికలు ముందు వాడిపోవునో అతడు ఓడిపోవును. ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్ర చికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండన మిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి,
1: నేను సగపాలు నా భర్తలోనా కాన అర్ధ విజయమునార్జించినంత పణము దక్కునే శంకరునకు వాదమున నన్ను గెలుచు తిమ్మట నే

స్వామి, నేను నా భర్తకు అర్థాంగిని కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు గాని మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారత్. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా, పూర్వం జనకునితో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగాని బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్ర వాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతున్నని శంకరుడు కోరగా,

కాకుండా చేసింది ఉభయ భారత్. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగాని బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్ర వాసన ఏమీ లేదని ఒక్క మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతి మన్మధుల నావాహన చేసి వారి లాస్య బోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయ భారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందులకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

బ్రహ్మేంద్ర రుద్ర ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలుక శరీరం నుంచి మరలా శంకరుని శరీరమందు ప్రవేశించడంతో ఉభయ భారతి మండనమిశ్రుడు ఇరువురూ కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వాణ్ణిగా పరిగ్రహించాడు. ఉభయ భారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకే అవతరించిన జ్ఞానావతారుడువని, మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడువని నేనెరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలి అగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకం లాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని నిరుపమాన పండితునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్న తల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివసాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ నుండి తిరిగి జయిత్రయాత్ర సాగిస్తూ తనకు అడ్డు తగిలే శైవ శాక్తేయ గణాపత్యాది మతస్థులందరినీ గెలిచి క్రమంగా పాణ్య ద్రావిడ కర్ణాటక ఆంధ్ర దేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారకా ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అర్హ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవగుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు. తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని, దానిపై సర్వజ్ఞుడగువాడు మాత్రమే అధిష్ఠించ అర్హుడనియు, ప్రతి ద్వారముకడను పండితులు కాపుండి పీఠము ఎక్కువచ్చు వానిని కఠిన పరీక్షకు గురి చేసి ఓడించి పంపుదరని విని శంకర భగవత్పాదులు వెంటనే అక్కడికి ప్రయాణమై మందిరము సమీపించు తరి శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదుల వారు వేయించేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణ ద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞ పీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది. ఆగుము.

అశరీరమాణి నుండి ఈ మాటలు వినిపించగాని శారదయ్యే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహం

అహంకారం అమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీవంటే నాకంతే చాలు. నేను ఈ పీఠముని ఇక్కడి ప్రధానం కాదు అనగాని దేవతల హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు. శారదాదేవి శంకరుని సమాధానమునకు మురిసిపోతూ, నాయనా,

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

0: మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదా గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తిగీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి సుబ్బలక్ష్మి. రైతు సమాచారం ఉంటుంది. 6:35 ఇందులో చెద పురుగుల సమస్య నివారణ వివరాలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. ఆరోగ్య కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 7:15 ఇందులో గర్భ సంచి జరడం సమస్య నుండి బయటపడటం ఎలా. 7:45 క్రీడాలోకం. ఇందులో ఆర్చరీ క్రీడాకారుడు కోచ్ శ్రీ పి కళ్యాణ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదుట. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం. ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సీతారవాదన వినవచ్చు. 12:40 కార్మికుల కార్యక్రమం. ఇందులో ఆడపిల్లలకు ఆర్థిక భరోసా, సుకన్య సమృద్ధి యోజన పథకాలు కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా స్వీయ కవితలు ఆర్ వినోద్ కుమార్ గారిచే. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:30 జానపద గేయాలు. 6:35 చిత్రగీతాలు. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో నాణ్యమైన విత్తనాల ఎంపిక, ఇంకా పశుగ్రాసాల సాగిరాలు, అనంతరం జానపద గేయం. 8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 10వ భాగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 11:02 దాటి 80 సెకండ్లు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 MHz పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

8:12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 10వ భాగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి, 9:30 చిత్రగీతాలు, 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.